ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన మార్గదర్శకత్వం డాక్టర్ కె. లక్ష్మీ అన్నపూర్ణగారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది.

0: భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం 6:15. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రసారమవుతాయి. 7:00 జగిత్యాల జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా వరల్డ్ యూత్ స్కిల్స్ డే, ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవ సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఇది మన చట్టం శీర్షికన 9 ఇయర్స్ ఆఫ్ జీఎస్టీ, ఈ అంశంపై హైదరాబాద్ కేంద్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ సింగారపు మహేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల కాంతిస్వరూప్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈరోజు ఉదయం 10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొనే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. వీరు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, 2955509323. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వంకాయల సుష్మ కిరణ్మయి గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె నందకుమార్ గారిచే సితార్ వాద్యం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. ఈరోజు 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి, నిషిగంత్ మరాఠీ కార్యక్రమం ఈరోజు 2:30. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్త ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం, శ్రీ కచ్చు అంజయ్య బృందం వారిచే ఒగ్గు కథ రెండవ భాగం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు, ఈ అంశంపై కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస కొరత గురించి రాజేంద్రనగర్ పశుగ్రాస కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన విబిఎం ఆర్ఏఎంజి విధి విధానాలు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ ఏపీడీ శ్రీ పి వెంకటాచలపతి గారితో శ్రీ ఏ హేమంతరాజు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. రాత్రి 8:15 భువనేశ్వర్లోని పూరిలో జరగనున్న రథయాత్రపై కర్టెన్ రైజర్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఈరోజు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ ఫేమ్ లలిత హరిప్రియ గార్ల గాత్రయుగుల కచేరి ప్రసారమవుతుంది. రాత్రి 10:45 మధుర గీతాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే వైష్ణవి. भारत और ब्रिटेन के बीच व्यापक आर्थिक एवं व्यापार समझौता सीईटीए आज से लागू हो गया है. इसके साथ ही सामाजिक सुरक्षा समझौता, जिसे दोहरा अंशदान समझौता डीसी

మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు సరి అయిన మార్గదర్శకత్వం ఉంటే సులభంగా లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకుంటాం. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో తగిన మార్గదర్శిని కలిగి ఉండడం కూడా అంతే అవసరం. అనుభవజ్ఞులై అవగాహనను కలిగి ఉండి నిస్వార్థంగా సేవలందించి మార్గదర్శకత్వం వహించే మహానుభావులకు కొదవలేదు. నమ్మరాని వ్యక్తులను నమ్మి మోసపోకుండా, తప్పుతోవ పట్టించేవారి వెంట పడకుండా సరి అయిన మార్గదర్శకులను ఎంచుకోవడంలో విజ్ఞతను కలిగి ఉండాలి. చిన్నపిల్లలకు మార్గదర్శకులంటే తల్లిదండ్రులు గురువులే. అందుకు వారు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వారికి ఆదర్శంగా ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. పిల్లలు చెప్పిన దానిని విని నేర్చుకునేదానికంటే ఎక్కువగా ఎదుటివారిని చూసి నేర్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారిని అబద్ధాలు ఆడవద్దు అని చెప్పేదానికంటే తల్లిదండ్రులే అబద్ధమాడకుండా ఆచరించు

0: చెప్పిన దానిని విని నేర్చుకునేదానికంటే ఎక్కువగా ఎదుటివారిని చూసి నేర్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారిని అబద్ధాలు ఆడవద్దు అని చెప్పేదానికంటే తల్లిదండ్రులే అబద్ధమాడకుండా ఆచరించి చూపిస్తే వారు ప్రభావితులవుతారు. పిల్లల పెంపకంలో చక్కని మార్గదర్శకత్వం చూపించినట్లయితే వారు సంస్కారవంతులుగా ఎదుగుతారు. కొన్నిసార్లు చదువు విషయంలో, వృత్తి ఉద్యోగాల విషయంలో అనుభవజ్ఞులైన వారు సూచించే మార్గదర్శకత్వం సత్ఫలితాలను సాధించి పెడుతుంది. యద్యదాచరతి శ్రేష్ఠః అని భగవద్గీతలో చెప్పిన విధంగా శ్రేష్ఠులైన వారు దేనిని చేస్తారో దానినే ఇతరులు కూడా ఆచరిస్తారన్న విషయం మనం గమనించాలి. సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తుల మార్గదర్శకత్వం లభించడం కూడా ఒక విశేషమే. ఇందుకు మంచి ఉదాహరణ స్వామి వివేకానందుడు. రామకృష్ణ పరమహంసను సందర్శించుకున్న నరేంద్రుడు గొప్ప శిష్యుడై అపారమైన జ్ఞానాన్ని పంచి స్వామి వివేకానందుడై భారతీయ ఆధ్యాత్మిక భావనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసి మహామనీషి అయి ప్రజల మన్ననలు అందుకున్నారు. మార్గదర్శకత్వం జీవితంలో కొన్నిసార్లు అనూహ్యమైన మార్పులను తీసుకుని వస్తుంది. వ్యక్తిగత జీవితం పూర్తిగా మారిపోయేలాగా కూడా చేస్తుంది. సుప్రసిద్ధ రచయిత అయిన చలాన్ని చింతాదీక్షితులు గారు ఒకసారి రమణాశ్రమానికి తీసుకుని వెళ్లి రమణుల దర్శనం చేయించారు. మొదటిసారి రమణ మహర్షిని చూడడంతోటే చలంలో పారవశ్యం కలిగింది. మహర్షికి వశమైపోయాడు. తరువాత కాలంలో అక్కడే స్థిరంగా నివాసముండి భగవాన్ రమణుల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు. సత్పురుషుల దర్శనం వల్ల మంచి మార్గదర్శకత్వం లభించి అద్భుతాలు జరుగుతాయనేందుకు ఇది నిదర్శనం. కొన్ని దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, విద్యాసంస్థలలో కొందరు మహానుభావులు ఉదాత్తమైన ఆశయాలతో, లక్ష్యాలతో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించి నియమ నిబంధనలను ఏర్పరచి ఉండవచ్చు. తర్వాత కాలంలో ఆ లక్ష్యాలను అనుసరించేవారంతా సంఘటితంగా ఉంటూ ముందు తరాల వారికి కూడా ఆ ఆశయ లక్ష్యం నెరవేరేలా కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండవచ్చు. ఇలా సరి అయిన మార్గనిర్దేశం ఎన్నో మంచి ప్రయోజనాలను సాధించి పెడుతుంది. సరి అయిన మార్గంలో ప్రయాణించి రేపటి తరానికి వెలుగులు చిమ్మే బంగారు బాటలను చూపించేంతటి మార్గదర్శకులయ్యేలా మనమంతా నడుచుకోవాలి.
1: మార్గదర్శకత్వం ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:15. భక్తిరంజని.

ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యారాద్రినాథలు హరే.

యద్వత్ భాచ్యుత్య సత్వ వివభాతి విదిక్షు దిక్షు యాదాద్రి నాగరుహరే తవ సుప్రభాతం. బ్రహ్మ స్వయం సురగణై సహలోకపాలై ధామం ప్రతిష్ట తవ మండప గోపురాజ్యం పంచాంగ శుద్ధిమభివర్ణయతి త్వదీయాం యారాధినాదనురే తవ సుప్రభాతం.

అరివరదుడు అస్ఖలితుండని పెంకరళమృంగెదను. రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను. రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను. రామానుజ భాష్యము నిజమను సరస్వతి.

తమను శృతులందు నవలిగదను అందరతని మాయకు వెలిగారని అల్గుల నడచరను వందనములు శ్రీహరికేను ప్రమాణము చేసెదను ఎందు రక్షకుడు భద్రగిరీశుండను నటించెదను నారాయణ అఖిలం.

మీరింతవరకు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాస పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, మనం ఎండాకాలంలో ప్రవేశించే సమయంలో పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకొని రైతులు చక్కటి పాడి పరిశ్రమ కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి

పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తునప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 300 గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. గనక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైన సుబాబుల్ అవిసె మొదలైనవి పెంచడం వలన వేసవి కాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్ప, రావి, మరి చెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకుని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి, లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్నీ పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత 1 రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవి కాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో 1 ఎకరానికి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్ళు, బీడు భూములను సిల్వి ఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్వి ఫాక్చర్ అంటారు. అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిసె, ఇప్ప చెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గినీ గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజొల్లాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి, ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి కానీ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి, కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా
స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు

0: చేసుకున్నవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశువు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్సు, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలకు వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు 1 నీటి ట్యాంకు, మోటారు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయు యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోఫోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక్క పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోఫోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం నుంచి దాదాపు 5 రెట్లు, అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోఫోనిక్స్ మేత పెట్టొచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి.
1: పశుగ్రాస పంటలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు మీరింతవరకు విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు.

0: సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన, ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్టవ్యాప్తంగా ప్రతి నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తాను. వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనవి చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోనూ షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,

0: ంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ కి ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సీఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
1: మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 వరకు ఎల్ఐజీ గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రూపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. భారత బ్రిటన్ దేశయోః మధ్యే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః అద్య ప్రవర్తతే. తేన సహ సామాజిక సురక్షా సంధిరపి యా డిసిసి ఇది ద్విగుణ అంశదాన సంధి నామ్నా ప్రసిద్ధ క్రియాన్వితో జాతః. అనేన బ్రిటన్ దేశే కార్యరతేభ్యః భారతీయ వ్యావసాయికేభ్యః కార్యావసరాః ప్రతిస్పర్ధా సామర్థ్యం చ వర్ధిష్యంతే. ఏషః సంధిః తావత్ బ్రిటన్ దేశస్య విపణ్యాం 99% యావత్ శుల్కశ్రేణీషు భారతీయ వస్తూనాం శూన్య సీమా శుల్కం సునిశ్చీకరోతి. యేన భారతీయ నిర్యాతస్య సంవర్ధనం భవిష్యతి. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ వాణిజ్య సచివః రాజేశ అగ్రవాలః ఇతం సంధిం భారతస్య వ్యాపార వికాసే మహత్వపూర్ణం సోపానం ఇది.

0: పరివర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి భారత అభియాన్ వికసిత్ భారత్ కి పహచాన్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ కు దూరంగా ఉండి విద్యార్థులు క్రీడలు, విద్యా నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలతోనే మానసిక శారీరక దృఢత్వం సాధ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీస్ క్రీడలను జిల్లా పోలీస్ మైదానంలో ఆయన ప్రారంభించారు. క్రీడలతో స్నేహభావం పెరగడంతో పాటు పని ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుందని, ఇది పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2 రోజుల పాటు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చదరంగం వంటి క్రీడల్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తక్కువ నీటి అవసరం ఉండే పంటలను పండించి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు పలు రాయితీ అవకాశాలు అందిస్తున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి లత తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 1500 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటడమే లక్ష్యంగా రైతుకు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకంగా బిందు సేద్యం మొక్కల రాయితీ నిర్వహణ ఖర్చు తదితరాలకు ఎకరాకు 22,518 రూపాయల రాయితీ కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, సన్నకారు బీసీ రైతులకు 80%, ఇతరులకు 70% బిందు సేద్యంపై రాయితీ కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గోదావరి నదీ తీరంలో చేపట్టవలసిన పనులను మంత్రి పరిశీలించారు. బాసర నుండి భద్రాచలం వరకు నదీ తీరంలోని ఆలయాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించగా, వీటిలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి 1,017 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. పాఠశాల దశలోనే పిల్లలకు డిజిటల్ అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా అక్క టీచింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమానికి జిల్లాలో 59 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న 755 సర్వే నెంబర్లోని 5 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ పథకాల కింద జిల్లాలో చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్మూర్ నుండి జగిత్యాల వరకు 4 వరుసల జాతీయ రహదారికి 12 ఎకరాల భూమి సేకరణ వెంటనే జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విషపూరిత కీటకాల బారిన పడకుండా రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పాము కాటుకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని, అన్ని ఆసుపత్రుల్లో యాంటీస్నేక్ వీనం అందుబాటులో ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లాలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
1: ఎం మహాదేవ్ గారు అందజేసిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో 100 మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు

0: ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తుందని రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీవోజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: పాకిస్తాన్ అధికృత జమ్మూ కశ్మీర్ మే చల్ రహే విరోధ ప్రదర్శన్ దశకో సే చల్ రహే శోషణ్ మౌలిక అధికారో కా హనన్ ఔర్ ప్రశాసనిక ఉత్పీడన్ కా సీధా పరిణామ హై ఔర్ ప్రమాణ భీ హై. స్థానీయ ఆబాదీ కి జాయజ్ శికాయతో కో సమాధాన్ కర్నే కే బజాయ్ వహాన్ కా ప్రశాసన్ వహాన్ కా సర్కార్ నే అత్యధిక పులీస్ క్రూరతా కా సహారా లియా హై. ఇస్మే అసహాయ లోగ్ జిస్మే మహిళాయే భీ హై ఔర్ బచ్చే భీ హై ఉన్కే ఖిలాఫ్ కార్రవాయి కీ గయీ హై ఔర్ నిహత్తే నాగరిక్ కే ఖిలాఫ్ ఘాతక్ బల్ కా ప్రయోగ్ కర్నా భీ షామిల్ హై జిస్కే పరిమాణ స్వరూప్ కై దుఃఖద్ మౌతే భీ హై.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ను పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబీడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం

0: రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document, reflecting judicial thought shaped by experience, constitutional discipline, and public responsibility. The title, The Voice of Justice, is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint, and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పరి

0: బికాస్ జస్టిస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఈస్ అల్టిమేట్లీ సస్టైన్డ్ బై రీజన్ ఫేర్నెస్ రిస్ట్రైన్డ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్.
1: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమినా, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ 4లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం, వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు జూలై 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా యువజన నైపుణ్యాల దినోత్సవం వరల్డ్ యూత్ స్కిల్స్ డే జరుపుకుంటున్నాం. యువత సాధికారత సాధించడంలో నైపుణ్యాభివృద్ధి ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడానికి ఐక్యరాజ్యసమితి 2014వ సంవత్సరం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రస్తుతం దాదాపు 1.8 బిలియన్ల యువత ఉన్నారు. ప్రతి ఒక్కరూ రేపటి గురించి ఒక కల కంటున్నారు, ఒక లక్ష్యం దిశగా కృషి చేస్తూ పరితపిస్తున్నారు. కానీ కేవలం కల ఉంటే సరిపోదు కదా. ఆ కలను సాకారం చేసుకునేందుకు నైపుణ్యాలు అత్యంత అవసరం. నైపుణ్యం అంటే కేవలం ఒక డిగ్రీ, ఒక సర్టిఫికేట్ కాదు. అది ఒక సాధనం, మన లోపల నిగూఢమై ఉన్న మన సామర్థ్యాన్ని వెలుపలికి తీసుకొచ్చే సాధనం. ప్రతి నైపుణ్యానికి విలువ ఉంది, అది

వడ్రంగి పనైనా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అయినా, పాకశాస్త్ర కళ అయినా లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, ప్రతి ఒక్క నైపుణ్యానికి దానికి ప్రత్యేక స్థానం, విలువ ఉంది. కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండి త్వరితగతిన ప్రపంచం మారుతున్న ఈ సమయంలో కొత్త ఆవిష్కరణలు ఉద్యోగ మార్కెట్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. అందుకే నేటి యువతకు పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు, ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా ఉండాలి.

ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు అందరూ కలిసి యువతకు నాణ్యమైన శిక్షణ, అవకాశాలు కల్పించి వారు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తున్నారో వారికి ప్రోత్సహించి భరోసా ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తోంది. ఈ దిశగా మన దేశంలో స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు మంచి ప్రోత్సాహకరంగా ఉన్నాయి.

నిరంతరం నేర్చుకోవడం, ప్రతిరోజు ఎదగడం లక్ష్యంగా మన నైపుణ్యాలతో మన భవిష్యత్తు, తద్వారా మన దేశ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకుందాం అని మన యువత సంకల్పించాలి. నైపుణ్యమే శక్తి, నైపుణ్యమే స్వావలంబన, నైపుణ్యమే మనందరి అభివృద్ధికి బంగారు బాట పరుస్తుంది.

ప్రతి నిపుణుడు ఒకప్పుడు ఔత్సాహికుడే. ప్రతి పెద్ద విజయం ఒక చిన్న ప్రయత్నంతోనే మొదలైంది. ఈ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతీ యువకులు ప్రతిజ్ఞ పూనాలి. కొత్త విషయాలు

0: ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా కొన్ని వివరాలు మీరింతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో

0: చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన 9 ఇయర్స్ ఆఫ్ జీఎస్టీ. హైదరాబాద్ కేంద్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారప్ప గారు మనతో పాటు ఉన్నారు. మహేష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం.
0: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మైలురాయి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే గతంలో ఉన్న సంక్లిష్టమైన పన్నుల స్థానంలో, అది ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ కావచ్చు, వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఇన్ని విభాగాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఒకే డిజిటల్ పన్ను విధానం తీసుకురావడం వల్ల అటు వ్యాపారులకు, ప్రభుత్వానికి, సామాన్య మానవునికి అంటే వినియోగదారునికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిఎస్టీని తీసుకురావడం జరిగింది 2017లో. మరి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చి. ఆ జిఎస్టీ విధానం గురించి, జిఎస్టీ తాలూకు మరిన్ని విశేషాల గురించి మనతో ఈరోజు మహేష్ గారు వివరిస్తారు. మహేష్ గారు చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వానికి జిఎస్టీ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి?
1: యాజ్ ఎ మార్కెట్ మనం కంట్రీ లెవెల్లో చూసుకున్నప్పుడు ఈ మార్కెట్ అనేది 29 రాష్ట్రాలుగా విడిపోయింది. ఏ స్టేట్లో దానికి ప్రత్యేకమైన రేట్లు, దానికి ప్రత్యేకమైన ట్యాక్స్ రేట్లు, దానికి ప్రత్యేకమైన రిటర్న్ ఫామ్లు ఇలా ఉండేది. విదేశీ పట్టుబడులు ఆకర్షించే సమయంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా ఎదగాల్సిన సమయంలో ఇలా ఫ్రాగ్మెంటెడ్ మార్కెట్స్ ఉండడం అనేది మంచిది కాదు. ఒక ఇన్వెస్టర్ మన దగ్గరకు వచ్చినప్పుడు అతని ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కర్ణాటకలో ఒక రేటు, మహారాష్ట్రలో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు అలా ఉండకూడదు. ఈ అంత మొత్తం భారతదేశంలో ఒకటే రేటు, మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ వాటికి సంబంధించి ఫామ్ కూడా, మీరు రిటర్న్స్ ఫైల్ చేసే ఫామ్స్ కూడా, ప్రొసీజర్స్ కూడా, దే ఆర్ ఆల్ యూనిఫామ్ అక్రాస్ ద స్టేట్స్ అనేది మనం చెప్పగలిగితే అదొక మంచి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు అదొక బలమైన సూచిక. అది అందుకని ఈ జిఎస్టీ అనేది తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ జిఎస్టీ వల్ల మరి వినియోగదారుడికి ఏం లాభం అంటే, జిఎస్టీ అనేది ఏం చేస్తుందంటే, ఒక వస్తువు ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారు, ఆ మొబైల్ ఫోన్ అనేది మీ చేతిలో రావడానికి ముందు ఒక 4-5 బిజినెస్లు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఒకతను స్క్రీన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఒకతను ఎలక్ట్రానిక్స్ చేస్తాడు, ఇంకొకతను మొత్తం అసెంబ్లీ చేస్తాడు. దెన్ ఇట్ విల్ కమ్ టు ద రీటైలర్,
0: కరెక్ట్.
1: అప్పుడు మీరు షాప్కి వెళ్ళి అది కొనుక్కుంటున్నారు. అయితే జిఎస్టీకి ముందు పద్ధతి ఏముండేదంటే, ఈ స్క్రీన్ మ్యానుఫ్యాక్చరర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఆల్రెడీ పన్ను కట్టేసుంటారు వాళ్ళ ఇన్పుట్స్ మీద, వాళ్ళు తయారు చేసిన వస్తువుల మీద. ఆ పన్ను భారం రీటైలర్ మీద పడుతుంది లేదా అసెంబ్లర్ మీద పడుతుంది. ఆ తర్వాత ఫైనల్గా యాజ్ అ కన్స్యూమర్ మనం కొన్నప్పుడు ఈ పన్నుల మీద కూడా మనం పన్ను చెల్లిస్తున్నాం.
0: డబుల్ ట్యాక్స్
1: అవుతుంది. దట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. దీన్ని మనం జిఎస్టీ ద్వారా అరికట్టాం. ఎలాగంటే, ముందు ఈ సప్లై చైన్లో 3-4 ఎంటిటీస్ ఉన్నారంటే, ముందు అతను నాకంటే ముందు సప్లై చైన్లో పే చేసిన జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను నా అవుట్పుట్ లయబిలిటీకి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే నా ముందు నేను ఎవరి దగ్గర నుంచి అయితే సప్లై తీసుకున్నానో, ఆ సప్లై తీసుకున్నప్పుడు నేను అతనికి డబ్బు ప్లస్ ఇన్వాయిస్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఇచ్చి ఉంటాను. ఆ జిఎస్టీ అమౌంట్ని నేను క్రెడిట్ లాగా వాడుకోవచ్చు. నేను ఎప్పుడైతే నేను జిఎస్టీ చెల్లించాల్సి వస్తుందో, ఈ అంతకుముందు నుంచి నా దగ్గర అక్యుములేట్ అయిన, జమ అయి ఉన్న ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది, దాన్ని మనం నా అవుట్పుట్ ట్యాక్స్కి సెట్ ఆఫ్ చేస్తాం. అంటే నేను ఆల్రెడీ కట్టేసున్నాను ఇంత, కాబట్టి ఇప్పుడు నా వాల్యూ అడిషన్కి

0: కేవలం ఇంతే.
1: సో
0: అందుకని ఆ రిమైనింగ్ అమౌంట్కి మాత్రం ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఈ దీని లాభం ఎవరికి వస్తుంది? ఫైనల్గా వినియోగదారుడికి, తక్కువ రేట్లో ప్రోడక్ట్స్ వస్తాయి. అది
1: మీరు అన్నారు, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్ను విధానాలు ఉండడం వల్ల అటు వ్యాపారస్తులతో పాటు వినియోగదారుడికి కూడా అది డబుల్ ట్యాక్స్ అవుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుందని. అలా రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతున్నప్పుడు రవాణా ద్వారా దాని ప్రభావం ఎలా ఉండేది, అది ఇప్పుడు ఎలా మారింది?
0: కరెక్ట్. ఉదాహరణగా చెప్తాము, కర్ణాటకలో 5% పన్ను ఉంది అనుకోండి ఒక ప్రోడక్ట్ పైన, తెలంగాణలో 10% పన్ను ఉంది. ఈ 5% పన్ను ఏరియా నుంచి 10% పన్ను ఏరియాకు వచ్చేప్పుడు కంట్రోల్స్ పెట్టాల్సి వచ్చేది, అక్కడ చెక్ పోస్ట్ ఉండాల్సి వచ్చేది, మీరు ఎంత మూవ్ చేస్తున్నారు అనేది చెక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు చోట్ల ఒకటే రకమైన ట్యాక్స్ రేట్ ఉండటం వల్ల ఆ చెక్ పోస్టులు అవసరం లేదు. సో ఇంతకుముందు ఆ చెక్ పోస్టుల వల్ల అన్ని అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర ఈ చెక్ పోస్టులు ఉండేవి. కేవలం ఈ చెక్ పోస్టుల వల్ల లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అనేది, అంటే మనం ఒక స్పీడ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యేది. ఇంటర్నేషనల్లీ ఒక సర్వే ఉంది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని, అది అన్ని వరల్డ్ వైడ్ అక్రాస్ ద కంట్రీస్ చేస్తే మనం 100 పైన ఎక్కడో ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు మనం 38వ స్థానం దాకా వచ్చాం. సో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్, బికాజ్ మనం ఈ చెక్ పోస్టులు అన్నీ తీసేసాం. ఇప్పుడు భౌతిక ఫిజికల్ చెక్ పోస్టులు అంటాం, ఇవన్నీ మనం తీసేసాం. ఇప్పుడు డిజిటల్ ఈవే బిల్ అంటే ఆయన ఈ డిజిటల్గా ఈ గూడ్స్ నేను తీసుకెళ్తున్నాను, దీని వాల్యూ ఎంత, దీని ట్యాక్స్ ఎంత అని ట్రాన్స్పోర్టర్ కానీ సప్లయర్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ చేసేసి ఉంటారు. కేవలం ఆ బేసిస్ పైన మీరు రాష్ట్ర సరిహద్దులో ఇక్కడ ఆగాల్సిన పని లేదు.
1: అయితే మహేష్ గారు, మీరు ఇందాక చెప్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలో వ్యాపారం చేయాలన్నా ఒకే రకంగా ఉండడం అనేది మనకి విదేశీ పెట్టుబడులకి లాభదాయకం అవుతుంది, విదేశీ పెట్టుబడులు రాక కోసమని. ఆ యూనిఫైడ్ మార్కెట్ విధానం నిజంగా ఎంత ప్రయోజనాన్ని తీసుకొచ్చింది దేశ ఆర్థిక వ్యవస్థకి జిఎస్టీ ద్వారా?
0: యూనిఫైడ్ మార్కెట్ అనేది కేవలం విదేశీ పెట్టుబడుల కోసమే కాకుండా మన ఎఫిషియన్సీ కూడా, మన ఇంటర్నల్ మార్కెట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఈ ఒకటే రకమైన పద్ధతులు పాటించాలి ఈ మ్యానుఫ్యాక్చరర్. నేను ఈ ప్రోడక్ట్ చేస్తున్నాను, ఈ కెన్ ఫోర్కాస్ట్ బెటర్, ఈ ప్రోడక్ట్కి ఈ రేట్ ఉంది, ఈ అన్ని చోట్ల ఇదే రేట్ ఉంది, దీని డిమాండ్ ఇంత ఉంది అని అతను ప్రొడక్షన్ అప్పుడే అతను ప్లాన్ చేయగలడు. ఇలా ప్లాన్ చేయటం వల్ల ఎఫిషియన్సీ వల్ల ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ తగ్గుతుంది. సో హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మీరు ఒకటే రకమైన పద్ధతులు, ఒకటే రకమైన రూల్స్ పాటిస్తారు, ఇది మీ బిజినెస్ రూల్స్ని స్టేబుల్ చేస్తుంది. అంటే మీకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంటుంది, ఇంత రేట్ ఉంటుంది, నాకు ఇంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది, దీంట్లో నేను ఇంత ప్రాఫిట్ నాకు రావచ్చు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అనేది మీకు ముందు నుంచి క్లారిటీ ఉంటుంది కాస్త.
1: అయితే దానివల్ల మీరు అన్నట్టు సామాన్యునికి లేదా వినియోగదారుడికి భారం తగ్గుతుంది అన్నారు, అది ఎంతవరకు, అంటే ఎన్ని విధాలుగా ఎంతవరకు ఆ భారం తగ్గించబడింది, కొంచెం వివరిస్తారా?
0: ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఈ జిఎస్టీలో కూడా 5%, 12%, 18% అండ్ 28% అని రకరకాల స్లాబ్స్ ఉండేవి. ఈ స్లాబ్స్ ఉండటం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేసేవారంటే వాటిలో కూడా కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్లో 5% వస్తుందా, 12% వస్తుందా అని ఈ రకమైన డిస్ప్యూట్స్ కూడా చాలా ఉండేవి. ఈ స్లాబ్స్ ఇప్పుడు మినిమైజ్ అయిపోయాయి, అంటే 5%, 18% మాత్రమే ఉంది. చాలా ప్రోడక్ట్స్ 12%లో ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్స్ 5%కి వచ్చాయి. అంటే మన దైనందిన జీవితంలో మనం వాడే నిత్యావసరాల వాటి ట్యాక్స్ రేటు ఖచ్చితంగా తగ్గింది. సో దానివల్ల ఫైనల్ బెనిఫిట్ అనేది కన్జ్యూమర్కే వస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త స్లాబ్ల కుదింపు తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఎన్ని స్లాబ్లు ఉన్నాయి, ఏ ఏ కేటగిరీ కింద ఏ స్లాబ్లు ఉన్నాయి?
0: ఇంతకుముందు మనం చెప్పినట్టు 12%, 28% స్లాబ్ అనేది ఉండేది. అవి రెండింటిని మనం రద్దు చేసి గత సంవత్సరం 2025లో ఈ 5%, 18% అనే రెండు మెయిన్ స్లాబ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో మరి సామాన్యుడికి లాభదాయకంగా ఉండేవి ఏమిటి అంటే ఈ 12% ఈ స్లాబ్లో ఉన్న చాలా వస్తువులు 5%లోకి వచ్చాయి. సో యాజ్ ఇట్ ఈస్ యు డైరెక్ట్లీ గెట్టింగ్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద ట్యాక్స్ రిడక్షన్. అలాగే 28% స్లాబ్లో ఉన్న చాలా వస్తువులని 18%లోకి తగ్గించారు.
1: రెండు రకాలుగా లాభమే,
0: రెండు రకాలు, 12 నుంచి 5కి అయింది, 28 నుంచి కూడా 18కి అయింది.
1: ఒకప్పుడు జిఎస్టీ రాకముందున్న రకరకాల ట్యాక్సుల పేర్లు వ్యాట్ కావచ్చు, సేల్స్, సర్వీస్ ట్యాక్స్ మనం అనుకున్నట్టుగా, అప్పుడు ప్రజలకు ఇంతగా తెలిసేది కాదు దేని మీద ఎంత ట్యాక్స్ పడుతుందని. జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ అన్న ఒకే పదంతో నిజంగా ప్రజలందరికీ కొంత అవగాహన పెరిగిందనే చెప్పాలి, అది రకంగా మంచి విషయమే. కానీ జిఎస్టీపై నిజంగా ప్రజల్లో ఇంకా ప్రధానంగా ఉన్న అపోహలు ఏంటంటారు, వాటిని ఎలా నివృత్తి చేసుకోవచ్చు?

0: జిఎస్టీ పైన అపోహ అంటే, యాజ్ అ కన్స్యూమర్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ జిఎస్టీ అనేది ఎంత రేట్ పడుతుంది అనేది మీరు ఇన్వాయిస్ చూస్తే కానీ మీకు తెలియదు. ఇన్వాయిస్లో చూసి దాంట్లో జిఎస్టీ ఎంత కాంపోనెంట్ ఉంది, నాకు 100 రూపీస్ బిల్ అయింది, దీంట్లో జిఎస్టీ ఎంత ఉంది, ఈ జిఎస్టీ నేను పే చేస్తే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆయన గవర్నమెంట్కి పే చేస్తున్నాడా లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ జిఎస్టీ ముందు ఎలా ఉండేదంటే మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల దాని ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఆ పన్నులు ఎంత కడుతున్నాం మనం, పన్ను నా మీద ఎంత పడుతుంది భారం అనేది దానిలో పారదర్శకత లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏ బిల్ చూసినా వెంటనే దాని జిఎస్టీ కాంపోనెంట్ చూస్తాను, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాంపోనెంట్ అనేది చూస్తాను, నాకు పన్ను భారం ఈ వస్తువు మీద ఎంత పడుతుంది అనేది నాకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను నా పర్చేసింగ్ డెసిషన్ కూడా నేను దాన్ని ఆధారం చేసుకుని చూస్తాను.
1: బాగుంది. అయితే ఈ జిఎస్టీలో ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ఏదైనా ప్రవేశపెట్టిందా? జిఎస్టీ అవలంబిస్తున్న వారికి, ఎవరైతే ప్రజలు వ్యాపారులు జిఎస్టీలో భాగస్వాములు అయ్యారో వారిని ప్రోత్సహించడం కోసం ఏ ఏ రంగాల ప్రోత్సాహకం కోసం జిఎస్టీ ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టిందా?
0: ఇందాక మనం చెప్పినట్టు ఈ రేట్ రేషనలైజేషన్ వల్ల, అంటే 12% నుంచి 5%, 28% నుంచి 18% ఇలా రిడక్షన్ వల్ల, ఈ రిడక్షన్ అనేది మోస్ట్లీ మీరు నిత్యావసర దైనందిన వస్తువులకే ఇది వర్తించింది. అలాగే వ్యక్తిగత లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మనం ఏవైతే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామో వాటిపైన కూడా 18% జిఎస్టీ ఉండేది. అది కూడా మొన్న జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా దాన్ని పూర్తిగా తీసేశారు. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ అంటాం, అఫోర్డబుల్ హౌసింగ్ అంటే చిన్న ఆదాయ అల్ప తరగతి మధ్య తరగతి వర్గాల కోసం ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. వాటిలో జిఎస్టీ ఇంతకుముందు 8% ఉండేది, ఇప్పుడు అది కేవలం 1% పరిమితమైంది. అలాగే పర్యావరణానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవి కార్స్ అండ్ బైక్స్, దానిపైన కూడా 12% నుంచి 5% తగ్గింది. ఇవన్నీ వినియోగదారుడికి మేలు చేసే
1: ఎంకరేజ్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది.
0: ఖచ్చితంగా.
1: అయితే భవిష్యత్తులో జిఎస్టీ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు సంస్కరణలు కానీ వచ్చే అవకాశం ఉందా? అది ఏ రంగంలో వచ్చే అవకాశం ఉంది?
0: ఈ జిఎస్టీ అనేది ఇట్స్ అన్ ఎవాల్వింగ్ సిస్టమ్. అంటే ఈ గడిచిన 9 ఏళ్లలో కూడా మన చాలా రకాల సంస్కరణలు జరిగాయి. ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ రేట్స్ రిడక్షన్ అనేది, రేట్ రిడక్షన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే దీనికి సంబంధించిన బెనిఫిట్ అంతా ఫైనల్ కన్స్యూమర్కి వెళ్తుంది అన్నప్పుడు, అప్పుడు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఈ రేట్ ఇంకాస్త తగ్గించడానికి. అయితే వినియోగదారుడికి ఈ బెనిఫిట్ పాస్ ఆన్ చేయకుండా కేవలం మధ్యలో బిజినెసెస్ మాత్రమే కనుక బెనిఫిట్ పొందితే దాన్ని మనం యాంటీ ప్రాఫిటీరింగ్ అంటాం. దానికి సంబంధించి కూడా మనకు సెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే పన్ను భారం తగ్గిందో అది కేవలం వినియోగదారుడికే చెందాలి తప్ప మధ్యలో కంపెనీస్ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇట్స్ అ వెరీ డైనమిక్ సిస్టమ్. సో ప్రతి సంవత్సరం ఏదో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పన్ను భారాల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి సంస్కరణలు అనేవి వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం సలహాలు కూడా అన్నీ స్వీకరిస్తున్నాం. మన ట్రేడ్ బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ బాడీస్, అసోసియేషన్స్, వీళ్ళందరి నుంచి కూడా మనం సలహాలు తీసుకుంటూ దీన్ని ఇంకా మెరుగుపరుచుకుంటున్నాం.
1: బాగుందండి. చివరగా పన్ను చెల్లింపుదారులకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: ఒకటే అండి. అంటే మనం ఈ పన్ను అనేది మనం కడుతున్నాం అన్నప్పుడు ఆ పన్ను సరిగ్గా గవర్నమెంట్కి చేరుతోందా లేదా, ఎందుకంటే ఈ పన్ను ఆదాయంతో మనకు రోడ్లైనా ఏవైనా బ్రిడ్జ్లు ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మనం పన్ను కట్టాల్సిందే. ఆ పన్ను అనేది మనం మన సౌకర్యాల కోసం కడుతున్నాం కాబట్టి ఆ పన్ను మనం ఈ ట్యాక్స్ అనేది జిఎస్టీ మన బిజినెసెస్కి ఇచ్చినప్పుడు ఆ బిజినెసెస్ గవర్నమెంట్కి సరిగ్గా పే చేస్తున్నారా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయితే మీరు నెక్స్ట్ టైము ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మీరు ఇన్వాయిస్ అడగడం మాత్రం మర్చిపోకండి. జిఎస్టీ ఇన్వాయిస్ ఖచ్చితంగా అడగండి. దానిపైన ఆ బిజినెస్ యొక్క జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. అది తీసుకుని మీరు gst.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ జిఎస్టీ నంబర్ టైప్ చేస్తే మీరు ఈ బిజినెస్ ఈ షాప్ అతను రెగ్యులర్గా పే చేస్తున్నాడా లేదా గవర్నమెంట్కి, ఇంత రెగ్యులర్గా ఫైల్ చేస్తున్నాడు అనే వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం పన్ను కడుతున్నాం కాబట్టి ఆ పన్ను సరిగ్గా సక్రమంగా ప్రభుత్వానికి చేరితేనే మనకు కావాల్సిన అభివృద్ధి ఫలాలు అందుతాయి కాబట్టి అది చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఈ ఒక్క సందేశం మాత్రం వినియోగదారులందరూ పాటించాలి.
1: బాగుందండి. మహేష్ గారు, సమాజంలో పౌరుడిగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యత నిర్వర్తిస్తే దేశాభివృద్ధికి అందరం దోహదం చేసిన వాళ్ళు అవుతాం. చాలా మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు 9 ఇయర్స్ ఆఫ్ జీఎస్టీ హైదరాబాద్ కేంద్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ సింగారపు మహేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353, మరొక నెంబర్ 2955059023. ఫోన్ నెంబర్లు మరొక్కసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353, 2955093. ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మీకున్న సందేహాలను నేరుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. శ్రోతలు గమనించగలరు, ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఈ ఉదయం 10:03. ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం కోసం పి లీలా, ఎం బాలమురళీకృష్ణ గారు ఆలపించిన దాశరథి గీతం విందాం. సంగీతం కెవి మహాదేవన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: నా పేరు డాక్టర్ అల్లాడి సృజన్, కార్డియోథరాసిక్ వాస్కులర్ సర్జన్ అండి. ఇప్పుడు మనం జీవన సరళి గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది లైఫ్ స్టైల్ అనేది మారిపోయిందండి. తినే ఆహారం కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, నిద్ర కావచ్చు, ఒత్తిడి కావచ్చు, వీటన్నిటి కారణాల వల్ల ఒకప్పుడు కన్నా మించి ఇప్పుడు చిన్న వయసులో కూడా మన గుండె ప్రాబ్లం అనేది చూస్తున్నాము. సో మనము ఒక మంచి ఆహారం, కూరగాయల భోజనం లాంటిది తీసుకోవడం వల్ల, ఈ పిజ్జా బర్గర్లు అనేది తగ్గించుకోవడం వల్ల, మందు తాగడము, సిగరెట్ తాగడం అనేది ఆపేయడం వల్ల, మన జీవన శైలిని మనము ఏర్పరచుకోవడం వల్ల ఈ గుండె ప్రాబ్లమ్స్ అనేది, గుండె ఇబ్బందులు రాకుండా మనం నివారించవచ్చు.

శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 నుండి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఇప్పుడు చెప్పిన ఈ నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్కు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి వారి సందేహాలను నేరుగా నివృత్తి చేసుకోవచ్చు. గమనిక విన్నారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
5: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
6: जल है तो हम है. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं. रिचार्ज पिट और शाफ्ट बनवाएं. अनुपयोगी बोरवेलों को ठीक करें. जलाशयों से गाद निकालें. अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
7: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. भारत ब्रिटेन व्यापक आर्थिक और व्यापार समझौता लागू. लगभग 99% भारतीय निर्यात पर शुल्क नहीं. केंद्र ने पश्चिम बंगाल में ग्रामीण विकास के लिए 8,500 करोड़ रुपए से अधिक के पैकेज की घोषणा की. महत्वपूर्ण और रणनीतिक खनिज खंडों की नीलामी का 8वां चरण आज से. होर्मुज में जहाजों पर ईरानी हमलों के जवाब में अमरीका ने ईरान के बंदरगाहों की नाकेबंदी फिर शुरू की. फ्रांस को हराकर स्पेन फीफा फुटबॉल विश्व कप के फाइनल में. दूसरे सेमीफाइनल में इंग्लैंड और अर्जेंटीना का मुकाबला आज. और भारत ने पहले एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच में इंग्लैंड को 6 विकेट से हराया. भारत और ब्रिटेन के बीच व्यापक आर्थिक और व्यापार समझौता आज लागू हो गया है. इसके साथ ही सामाजिक सुरक्षा समझौता भी प्रभावी हो गया है. नई दिल्ली में कल वाणिज्य सचिव राजेश अग्रवाल ने कहा कि ये समझौता भारत और ब्रिटेन के बीच द्विपक्षीय व्यापार और निवेश संबंधों में एक नई शुरुआत करेगा.
8: This is also one of the most ambitious.
9: यह भारत के सबसे महत्वाकांक्षी मुक्त व्यापार समझौतों में से एक है. इस समझौते में परंपरागत टैरिफ उदारीकरण से कहीं आगे बढ़कर सरकारी खरीद,

0: రామచంద్రన్.
1: థ్యాంక్ యూ అభిషేక్. ఇన్ న్యూయార్క్ జయశంకర్ లాంచెస్ ఇండియాస్ బిడ్ ఫర్ యుఎన్ఎస్సిసి 2028-2029 రిపోర్ట్స్ ద ఏజియన్ ఏజ్. Tamil poet and lyricist R. Vairamuthu receives 60th Gyanpith Award, informs the Statesman. The Hindu, in its editorial piece, Steady in Turbulence, says India must build partnerships in this age of global turmoil. The paper elaborates, Prime Minister Narendra Modi's recent visits to Australia and New Zealand marked yet another step in India's efforts to consolidate partnerships across the Indo-Pacific. In another story, The Hindu says, Can't English be considered an Indian language? Asks Supreme Court. And finally, two to tango. Messi Bellingham headline an intriguing contest, notes in the Sun Times about the upcoming second FIFA semi-final match. The paper adds, Argentina and England have quality all over the pitch and the heart for a fight. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India-UK Comprehensive Economic and Trade Agreement comes into force, pact unlocks duty-free access for nearly 99% of Indian exports. Cent announces 8,508 crore rupees package for rural development in West Bengal. Government to launch 8th tranche of auction for critical and strategic mineral blocks today. US resumes blockade of Iranian ports in response to Iran's attacks on commercial ships in the Strait of Hormuz. In football, Spain storm into final of FIFA World Cup after 2-0 victory over France, Argentina to take on England in the second semi-final tonight. And in cricket, India beat England by 6 wickets in the first ODI of the 3-match series at Edgbaston. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, Hyderabad Kendram. కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లెల కాంతి స్వరూప్ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్. కార్యక్రమంలో ముందుగా బిలహరి రాగం ఖండచాపు తాళంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి పరిధానమిచ్చితే.

తర్వాత సింహేంద్ర మధ్యమం రాగం మిశ్రచాపుతాళంలో శ్రీ మైసూర్ వాసుదేవాచారి కృతి నిన్నే నమ్మి తినయ్యా.

కార్యక్రమంలో చివరిగా వినండి ద్విజావంతి రాగం ఆదితాళంలో శ్రీ అన్నమాచార్య సంకీర్తన రామచంద్రుడు ఇతడు రఘువీరుడు.

మీరింతవరకు శ్రీ మల్లెల కాంతిస్వరూప్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి విద్యాసాగర్. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ఆర్థిక రంగంలో ఈరోజు చారిత్రాత్మకమైన రోజుగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా సామాజిక భద్రత ఒప్పందం ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్కి ఎగుమతయ్యే 99% భారతీయ వస్తువులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల జౌళి, ఫార్మా, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఈ వంటి 137 సేవా రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. అలాగే సామాజిక భద్రత ఒప్పందంతో 5 ఏళ్ల వరకు బ్రిటన్ వెళ్లే భారతీయ నిపుణులకు డబుల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభించి వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కలుగుతుంది. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాదని, అది వ్యక్తిగత బాధ్యత, జనభాగీదారితో ముడిపడి ఉన్న ఒక సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో 211 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో నిర్మించిన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ భవనాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 12,30,000 మందికి పైగా బీమా చందాదారులు, ఇతర లబ్ధిదారులకు విస్తృత వైద్య సేవలు లభిస్తాయి. భారత్ ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాదేమని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ది వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బర్మింగ్హామ్లో నెడ్బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ 2026లో ఫైనల్కి చేరుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందర్రామ్మూర్తి గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్రం రాక్షసుడు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఇప్పుడు చెప్పిన ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏవైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమానికి అనుసంధానకర్త శ్రీమతి కె. నీలిమ గారు, కార్యనిర్వహణాధికారి, ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర యుగళగీతం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, చిత్రం మాయలోడు.
2: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం విజయ్ ప్రకాష్ సుజేన్, చిత్రం ఏమాయ చేశావే.

శ్రోతలకు గమనిక. ఈ ప్రసారంలో 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, 2324 0853,

మరొక ఫోన్ నెంబర్ 2955 0923. ఇప్పుడు చెప్పిన నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి వారి సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి K. నీలిమ గారు. గమనిక విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి వర్షం చిత్రం కోసం చిత్ర, రాఖీ బాలిం, కల్పన పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఊపిరి ఈ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట విందాం. గోపీసుందర్ సంగీత సారథ్యం, సిరివెన్నెల గీతం.

శ్రోతలకు గమనిక. ఈ ప్రసారంలో 10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324-0852, 2324-0853, 2955-0923 ఇప్పుడు చెప్పిన నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి వారికున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. గమనిక విన్నారు. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జెమినీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ యుగళగీతం, గీతరచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం రమణీ భరద్వాజ్.

తెలుసు కథ. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన కృష్ణకాంత్ గీతం వినండి. సంగీతం SS తమన్.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, గానం హరిచరణ్ పద్మలత మాళవిక, చిత్రం జెంటిల్మ్యాన్.

శ్రోతలకు గమనిక. ఈ ప్రసారంలో 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురూ పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324-0852, 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఇప్పుడు చెప్పిన ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి వారికున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. గమనిక విన్నారు. చిత్రసీమలో చివరిగా వినండి. మహానటి చిత్రం కోసం చారులత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రసీమ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ప్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఎల్ నీనియోతో ఏర్పడిన వర్షాల కొరత తెలంగాణలో ఆహార వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైన ప్రభావం చూపింది. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయానికి 11,24,001 ఎకరంలో ఉద్యాన పంటలుండగా, ఈ ఏడాది 9,51,134 ఎకరాలకే పరిమితమైందని ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ ఎడిషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం చేయడానికి జలజీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై కార్యక్రమంలో చర్చించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలివ్వాలని బీఆర్ఎస్ పార్టీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని, ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపాలని ఎన్డీఎస్ఏ చెప్తే మేము వెంటనే నింపుతామని ఆయన అన్నారు. తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్గా ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 101 జారీ చేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ను ఓడించి ఫైనల్స్కి చేరుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

ఆకాశవాణి సమయం 10:03. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు, అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు వీరిరువురు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252 2324085353.

0: 9955092323 ఈ నంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకున్న సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె. నీలిమగారు.
1: శ్రోతలకు నమస్కారం. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును సక్రమంగా వినియోగించాలంటే ఓటరు జాబితా శాస్త్రీయంగా పూర్తి పారదర్శకతతో ఉండటం అత్యంత అవసరం. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మన తెలంగాణలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్పెషల్ జూన్ 25 నుంచి చేపడుతున్నారు. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారు, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఓటర్లకున్నాయి, ఓటర్లు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి, అభ్యంతరాలు, దరఖాస్తులు, పరిశీలన, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి అంశాల గురించి శ్రోతలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 2324 08 5 3 2955 09 5 0923 ఈ నెంబర్కు కాల్ చేసి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్తే సార్, ముందుగా మీకు హృదయపూర్వక స్వాగతం సార్. సార్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ఏంటి సార్? దాని ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు దీని అవసరం ఎందుకు ఏర్పడింది ఇప్పుడు?
2: మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం గత నెల 25 నుంచి మొదలైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే మన దేశంలో తీసుకుంటే 13 రాష్ట్రాల్లో పూర్తయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ముఖ్య ఉద్దేశం, మన ఎన్నికల సంఘం వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మన ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా ప్రక్షాళన చేసి అందులో శుద్ధి చేయడం అంటారు. అందులో డెడ్ ఓటర్స్, షిఫ్టెడ్, తర్వాత ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా అన్నిటినీ పూర్తిగా పేర్లు తొలగించి దాన్ని ప్రక్షాళన చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పటికీ మొదలుపెట్టి 20 రోజులైంది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది.
1: సార్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ చేస్తున్నాం, స్పెషల్ సమ్మరీ రివిజన్, ఇప్పుడేమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం, అసలు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్?
2: స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎలక్టరల్ రోల్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాళ్ళం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, చేర్పులు ఎక్కువ ఉంటాయి, చేర్చుకోవడం, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు తీసుకోవడం అనేది దాని స్పెషల్ సమ్మరీ రివిజన్. అది పూర్తిగా ప్రక్షాళన అనేది కాదు, అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తి ప్రక్షాళన.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను అనితా బండారు అండి.
1: ఓకే,
3: ఉప్పల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే మాకు సార్ గురించి ఫార్మ్స్ వచ్చాయండి మా అపార్ట్మెంట్ లో. లేడీస్ చాలా వరకు లేడీస్ వచ్చినాయి, జెంట్స్ రాలేదు.
1: ఓకే,
3: అయితే మీకు రాకుండా మీరు వెళ్ళి కనుక్కోవాలి అంటే, మా హస్బెండ్ వెళ్ళాడు మొన్న, మొన్న వెళ్తే నిన్న రమ్మన్నారు, నిన్న వెళ్తే ఈ రోజు రమ్మన్నారు, మరి ఇట్లా సార్ ని ఒకసారి కనుక్కుందామని చేశాను.
2: ఓకే అండి, మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. మీ పోలింగ్ స్టేషన్
3: అంటే మాది జిల్లా పరిషత్ స్కూల్ సార్, ఉప్పల్లో.
2: అదే మీ పోలింగ్ మీకు వచ్చింది కదా ఎనుమరేషన్ ఫామ్?
3: వచ్చింది సార్.
2: ఆ ఫామ్ పైన మీ పేరు, తర్వాత మీ ఫోటో అన్ని ఉంటాయి. దానిపైన బిఎల్ యొక్క పేరు, బిఎల్ఓ నెంబర్ కూడా ఉంటుంది.
3: అవును సార్, నేను అదే అడిగాను. అయితే తనది వేరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పినారు సార్
2: తను. బిఎల్ఓని అడగండి ఫోన్ చేసి, సూపర్వైజర్ ఎవరో ఆ సూపర్వైజర్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీరు
3: తెలియజేయమో. 346 సార్, ZPH
2: పోలింగ్ స్టేషన్ నెంబర్ 346.
3: 346
2: నోట్ చేసుకున్నామండి, చెప్తాం మేము వాళ్ళకి తెలియపరుస్తాము. ఆ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తారండి మీ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ.
1: హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని.

0: ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్గా ఉన్న చెన్నయ్య గారు మనతో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2959-55-09-23, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో అలాగే చెన్నయ్య గారితో మీరు మాట్లాడవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ వింటున్నారు, మాట్లాడండి.
1: హలో, హలో సార్.
2: చెప్పండి, చెప్పండి.
1: నమస్తే సార్. నమస్తే.
2: నమస్తే, చెప్పండి
1: సార్. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? ఇది మన ఫామ్ సబ్మిట్
2: చేసాం 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు లోపల ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ పూరించి ఇవ్వాలండి. ఇరవై నాలుగు.
1: అయితే ఇంకొక విషయం సార్, పట్టుకోవాల్సి ఏమన్నా సార్ రాష్ట్ర ఫామ్ లో?
2: ఎన్యూమరేషన్ ఫామ్ మీకు వచ్చిందా?
1: ఇవ్వలేదు సార్ మాకు.
2: మీ పక్క ఎవరికైనా వచ్చిందా? మీ పక్క నైబర్స్ కి ఎవరికైనా వచ్చిందా?
1: పక్క మంది రావచ్చు, చూస్తా, చూసి చెప్పండి.
2: సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క ఇది కాన్స్టిట్యున్సీ పేరు చెప్పండి.
1: అయితే ప్రస్తుతానికి సార్ ఇప్పుడు నేను ఈ విషయం ఏంటంటే అలా పట్టుకోవచ్చు మన రాష్ట్రీయ అడుగుతాను.
2: సరే, మీ పోలింగ్ స్టేషన్ నంబరు, మీ యొక్క కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే కన్సర్న్ ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో వాళ్ళకి తెలియపరిచి మీకు అందేట్టుగా చూస్తాం
1: సార్.
2: అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే
1: సార్. ఓకే సార్. ఓకే
2: సార్. సరే, థ్యాంక్ యూ.
0: హలో,
3: హలో సార్.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నల్గొండ జిల్లా దేవకొండ సార్ గారు మాట్లాడుతున్నాండి సార్.
0: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
3: కట్ చేస్తున్నా.
0: చెప్పండి
3: మేడం. ఇప్పుడు మనము ఫామ్ నింపినప్పుడు కొంచెం చాలా మంది సవరణ చేయడం ఎట్లా?
2: మీరు రెండు ఫారంలు ఇచ్చారు కదమ్మా మీకు.
3: అవును,
2: రెండు ఫారంలు ఇచ్చిందంటే ఒక దాంట్లో ఫిల్ చేయండి తప్పులు సవరణలు దాంట్లో చేసుకొని, ఇంకొక ఫామ్లో నీట్గా ఫిల్ చేసి అది బిఎల్ఓకి ఇచ్చేసేయండి.
3: అంటే మనకి ఎట్లా అడ్మిట్ ఏమిస్తారు?
2: అదే, రెండు ఫారంలో రెండు ఫిల్ రెండిట్లోనూ నింపాలి మీరు.
3: నింపుతాను.
2: ఒకటి నింపిన ఫారము మీ సంతకము బిఎల్ఓ సంతకంతో మీకు ఇస్తారు, అది అక్నాలెడ్జ్మెంట్. ఇంకొక ఫారము బిఎల్ఓ తీసుకెళ్తారు. కరెక్షన్ చేసుకొని అది అక్నాలెడ్జ్మెంట్ కింద నీ దగ్గర పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో పూర్తిగా కరెక్ట్ గా నింపి బిఎల్ఓకి ఇచ్చేసేయండి. వైట్నర్ పెట్టి చేయొచ్చు. ఓకే,
3: అది కొంతమందరికి సార్ ఒక నా రిక్వెస్ట్ ఏమన్నా.
0: హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర. హలో, హలో. తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ గురించి, ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2959-55-09-23 ఈ నెంబర్కు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని దశలు ఉంటాయి సార్? ఏ దశలు ఉంటాయి?
2: ఎస్ఐఆర్ దశలు ఎనిమరేషన్ ఫేజ్ అనేది ఒకటి, తర్వాత ఇది నోటీస్ పీరియడ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పీరియడ్సే. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎనిమరేషన్ ఫేజ్ అయిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అనేది ఒక నెల, దాంతోపాటు నోటీస్ పీరియడ్ కూడా అది నెక్స్ట్ వస్తుంది. మూడు విడతలు
0: సార్. విడతల గురించి మళ్ళీ మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
4: సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి సంతోష్ గారు.
4: సార్ గుడ్ మార్నింగ్. ఇది మనకి ఈ పిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో సార్ మనకి అంటే ఎవ్రీ హౌస్ కి రావడం లేదు సార్. బేసికలీ వీ హ్యాడ్ టు ఫాలో అప్ విత్ దెమ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే గానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి కాల్ చేస్తే ఇవాళ వస్తా, ఇవాళ రండి, రేపు రండి. ఎస్టర్డే నేను నిన్న ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఆ పిఎల్ఓ కాల్ చేశాము, ఆయన

0: రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వకుండా బేసికలీ ఇంకోటి ఏంటంటే ఇవాళ మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ 5 ఓట్స్ ఉన్నాయి. సో 5 ఓట్స్
1: సార్, బిఏలో నెంబరు, ఫోన్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్ని చెప్పండి, రాసుకుంటాం
0: సార్. నా సీరియల్ నెంబర్ 576 సార్. బిఏలో భరత్, భరత్ అనే ఉంది నేమ్.
1: ఫోన్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది, భరత్ పక్కనే ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి.
0: 8639
1: 8639
0: సారీ 8639

0: నిజాంపేట, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ.
1: కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నిజాంపేట, ఓకే రాసుకున్నాం. తెలియపరుస్తాం
0: అంటే బేసికల్లీ ఏమవుతుందంటే సార్, మాకు నిజాంపేట్ లో ఫైవ్ డిఫరెంట్ ఇంట్లో సేమ్ ఫ్యామిలీస్ ఉన్న ఫైవ్ డిఫరెంట్ బిఎల్ఓస్ ఉన్నారు సార్. ఇట్స్ బికమింగ్ వెరీ, అంటే వాళ్ళు ఎవరు కూడా మనంతట మనమే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఫార్మ్స్. ప్లస్ వాళ్ళు మేబీ, అంటే ఐ నో చాలా మంది ఉండడం వల్ల దే మే నాట్ కమ్, బట్ ఇప్పుడు కొంతమంది
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
3: సార్? నమస్తే, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ మౌలాలి మేడం.
2: ఓకే,
3: ఇప్పుడు మా అమ్మాయిలు ఇక్కడ ఒకరేమో హైదరాబాద్ మణికొండకు షిఫ్ట్ అయిపోయారు, తర్వాత ఒకరు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు పెళ్లిళ్ళ తర్వాత. అయితే ఇప్పుడు వాట్ ఈస్ ది ప్రొసీజర్? ఇప్పుడైతే ఇమ్మీడియట్ గా నేను ఇక్కడనే అప్లై చేశాను ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ చేసి, కాకపోతే ఇప్పుడు హౌ టు చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా, వాట్ ఈస్ ది ప్రొసీజర్?
1: ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయారు.
3: అవును సార్, ఒకరు కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు, ఒకరు మణికొండకి షిఫ్ట్ అయిపోయారు.
1: వాళ్ళ ఫామ్స్ మీ దగ్గరకు వచ్చాయి ఇప్పుడు?
3: లేదు, వాళ్ళ ఫామ్స్ లేదు, వాళ్ళ ఫామ్స్ ఇక్కడ లోకల్ గా ఉంటే ఆ లోకల్ గా నేను ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేసాను.
1: సబ్మిట్ చేసింది ఎందుకు మీరు, వాళ్ళు ఇక్కడ లేరు కదా.
3: అవును, మరి ఇప్పుడు అంటే
1: సబ్మిట్ చేసేసారా, సబ్మిట్ చేయబోతున్నారా మీరు? సబ్మిట్ చేయకపోతే వాళ్ళవి సబ్మిట్ చేయొద్దండి, వాపస్ తీసుకోండి. వాళ్ళు షిఫ్టెడ్ కింద రాసుకుంటారు, తర్వాత వాళ్ళు కర్నూలులో ఉన్నట్టయితే వాళ్ళు ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చు అక్కడ షిఫ్టెడ్. ఆగస్ట్ నెలలో వాళ్ళు కొత్తగా ఓటు నమోదు, కొత్తగా వాళ్ళు ఎన్లిస్ట్ చేసుకోవచ్చు పేరు.
3: వాపస్ తీసుకుంటే
1: వాళ్ళ పేరు తీసేయడం జరుగుతుంది. ఓకే
3: సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.
2: హలో హలో
4: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు చంద్రశేఖర్ మేడం, నేను హైదరాబాద్ లోకల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది బిఎల్ఓ అనే వాళ్ళు ఫామ్ వాళ్ళు అందచేయాలా, లేదా ఓటర్ అనేవాడు వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవాలా మేడం?
1: మీరు బిఎల్ఓ వాళ్ళే ఇంటింటికి వచ్చి అందజేస్తారండి?
4: అందజేయట్లేదు సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
1: మీ పక్కన మీ బిఎల్ఓ నెంబర్ తెలుసా మీకు?
4: తెలుసండి, బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి మరీ అడిగితే వాళ్ళు.
1: బిఎల్ఓ నెంబర్ చెప్పండి.
4: చాలా రూడ్ కదా.
1: బిఎల్ఓ నెంబర్, బిఎల్ఓ ఫోన్ నెంబర్ చెప్పండి.
4: నెంబర్ వచ్చేసి 9100 82 82 46 46 80 80.
1: పేరు, అతని పేరు
4: గాలి సల్మాన్ వస్తుందండి ఇందులో. జూబ్లీ 61 తెలంగాణ.
1: జూబ్లీ 61 తెలంగాణ. సరేనండి, చెప్తానులేండి మేము చెప్తాం
4: సార్. చాలా రూడ్ బిహేవ్ చేస్తున్నారండి. మేము అడిగి మేము వెళ్ళి ఫోన్ నెంబర్ ఆన్లైన్ లో చూసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్తే కూడా ఎవరు తీసుకెళ్లారంటే, తీసుకెళ్ళినప్పుడు నేను వేరే చోట చూశాను, ఫోన్ నెంబర్ విత్ నేమ్ రాసుకుంటున్నారు. మేము మీకు ఇచ్చామా లేదా అనేది ఫామ్.
1: సరేనండి, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో హలో హలో సార్, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ విధానం ఎలా జరుగుతుంది సార్? చాలా మంది ఇప్పుడు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా సార్, దీని ప్రొసీజర్ ఏంటి సార్?
1: ప్రతి ఒక్క బియోలోకి ఎన్యూమరేషన్ ఫార్మ్స్, వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కింద బియోలోకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలింగ్ స్టేషన్లో 1000 మంది ఓటర్స్ ఉంటే 1000 + 1000 2000 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బియోలో చేతిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరునికి 2 ఫారాల్స్ ఇస్తారు వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ అర్బన్ పాకెట్స్లో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ హౌసెస్ ఎక్కడున్నాయి వెతికి పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అర్బన్ పాకెట్స్లో. రూరల్లో ఇబ్బంది అనేది లేదు.
2: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటో. మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది.
1: నమస్తే రామచంద్ర గారు, చెప్పండి.
5: నాది ఓటర్ లిస్ట్ మా కుటుంబంలో మా ఇంట్లో అందరి వచ్చినాయి సార్, నాది మాత్రం ఫారం రాలే. అయితే అదివారం కేసిన లిస్ట్ ఓటర్ ది, దాన్ని పెడితే కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే అది కాదు, 2002 లేచిందే కావాలి, ఇది అందు అంటారు.

0: కాదు, మీకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వచ్చిందా లేదా? మీకు
1: ఫామ్ రాలేదు సార్, అసలే
0: ఫామ్ మీకు రాలేదు?
1: మా ఇంట్లో అందరికి వచ్చినాయి, ఇంటి పక్క వచ్చినాయి, అందరికి వచ్చినాయి.
0: మీకు 2024లో ఓటు వేశారా మీరు?
1: 24లో వేసిన, ఇప్పుడు
0: పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఓటు వేశారా?
1: వేసినాం సార్.
0: మీకు రాలేదంటే మీరు ఏమైనా షిఫ్ట్ అయి ఉంటారు వేరే చోటకి, ఏమైనా షిఫ్ట్ అయి ఉంటే మీకు ఫారం రాకపోయి ఉండొచ్చు.
1: లేదు మ్యామ్, మాకు ఓన్ ఇల్లే, అందులోనే ఉన్నాం అందరం. మరి అందరి వచ్చినాయి సార్, మా కొడుకులే కూడా.
0: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి.
1: పోలింగ్ స్టేషన్ అంటే మేము స్కూల్లో ఇస్తాము.
2: మీ ఊరి పేరు చెప్పండి.
1: కాశీబుగ్గ వరంగల్, మేము నరేంద్ర స్కూల్లో ఇస్తాం, ఈస్ట్ మాది కాశీబుగ్గ.
0: కాశీబుగ్గ
1: కాశీబుగ్గ
0: వరంగల్. మీ ఇంట్లో వేరే వాళ్ళకి వచ్చాయి కాబట్టి అందులో చూడండి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏది, ఆ నెంబర్ చూసి చెప్పండి.
2: ఓకే ఓకే అండి. మీరు లేకపోతే మీరుకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950, దానికి కాల్ చేసి కూడా చెప్పొచ్చు అండి. 1950 ఎనీ వర్కింగ్ అవర్, మీరు పొద్దున్న 10 గంటల నుండి 5 గంటల వరకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళకి చెప్పండి.
1: ఒక నిమిషం, 1950. ఓకే మేడం.
2: హలో
3: సార్, నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఉపేంద్ర ఠాకూర్ మేడం, మహబూబ్ నగర్.
0: చెప్పండి ఠాకూర్ గారు.
3: సార్ నమస్తే.
0: చెప్పండి.
3: నేను 1961 పుట్టానండి. అయితే నాకు 2002 ఓటర్ లిస్టులో లిస్టులో మొత్తం ఎక్కడ పేరు లేదు సార్. మా తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు, మా తల్లిదండ్రులు కూడా 2002 కంటే ముందే చనిపోయారు. ఇప్పుడు నేను సింగల్ సార్, ఎట్లా అప్లై చేయాలి సార్? అది అప్లై చేయడానికి రాదు అంటున్నారు సార్, ఎట్లా అని.
0: లేదు, మీరు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందా?
3: ఫామ్ వచ్చింది సార్.
0: ఫామ్ వచ్చినట్టయితే పైన రెండు మూడు పైన రెండు బాక్స్లు, కింద ఒక బాక్స్ ఉంటుంది.
3: సార్
0: పైన రెండు బాక్స్లు ఖాళీ పెట్టి కింద బాక్స్లో పేరు, ఇప్పుడు ఓటర్ డీటెయిల్స్ మొత్తం నింపేసాయండి మీరు, చాలు, సరిపోతుంది. అదే తీసుకుంటారు, రెండు బాక్స్లు ఖాళీ పెట్టండి, కింద బాక్స్లో మీకు ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ మొత్తం పెట్టేసి మీ సంతకం పెట్టి ఇచ్చేయచ్చండి మీరు. చెల్లుతుందండి. థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం మాది వరంగల్, కాశీబుగ్గ మేడం.
2: ఓకే
4: మేడం, మేము కాశీబుగ్గలో మాకు రెమ్యూనరేషన్ ఫామ్ రాలేదు మేడం.
0: మీ పోలింగ్ స్టేషన్ ఏదో మరి?
4: అయితే మాకు అయితే నేను
0: మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి కాశీబుగ్గలో.
4: పోలింగ్ స్టేషన్ నెంబర్ మీదే, ఒక్క నిమిషం. అయితే నేను ఇక్కడ వేరే ఏరియా నుంచి వచ్చాను సార్, కొత్తవాడ అని ఇక్కడ అక్కడ నుండి వచ్చిన, అక్కడ కూడా వచ్చింది ఫామ్.
0: మీకు అక్కడ వచ్చిందా ఫామ్?
4: అక్కడ వచ్చింది, అయితే ఇక్కడ రాలేదు. నేను ఉండేది ఇక్కడ ప్రాపర్లీ, ఇక్కడ కాశీబుగ్గలో ఉంటాను.
0: సరే, మీకు అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు అంటే మీరు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోలేదు, చేసుకోలేదు కాబట్టి అక్కడికే వస్తుంది.
4: అయితే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అక్కడ ఈ ఫామ్ నింపి ఇచ్చేసాను సార్.
0: చాలు చాలు.
4: ఇచ్చేసిన తర్వాత నిన్న మా మిస్సెస్ దిగిన ఇక్కడ కాశీబుగ్గలో యూనిక్ పోతే ఇక్కడ నా రెమ్యూనరేషన్ ఫామ్ మళ్ళీ ఇక్కడ కూడా పడ్డది నాకు.
0: రెండు చోట్ల ఉందా మీకు?
4: రెండు చోట్ల వచ్చింది సార్ నాకు.
0: రెండు చోట్ల ఓట్ పెట్టుకోకూడదు, ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి, రెండో చోట ఇవ్వకూడదు. ఇంతకుముందు ఇచ్చిన
4: ఇవ్వలేదు సార్. అయితే కాకపోతే ఇక్కడ కాశీబుగ్గకి షిఫ్ట్ కావాలి సార్. అది నేను ఇప్పుడు ఆటోనగర్ ఇచ్చాను సార్ నేను.
0: ఇప్పుడు మీకు రెండు చోట్ల వచ్చాయంటున్నారు కదా, ఏదో ఒక్క చోట మాత్రమే నింపి ఇవ్వండి. ఓకే,
4: అదే ఇప్పుడైతే ఒక్క చోటే నింపించాను సార్. కాకపోతే ఇక్కడికి మారాలంటే ఎట్లా సార్?
0: ఇప్పుడు మార్చుకోవడానికి వీలు లేదు, తర్వాత మార్చుకోవచ్చు. ఆగస్ట్ నెలలో ఒక చోట నింపించారు కాబట్టి అది వదిలేయండి, ఇప్పుడు అది దాని వరకు ఉంటుంది. ఇప్పుడు మా ఇక్కడికి మార్చుకోవాలంటే ఆగస్ట్ నెలలో మళ్ళీ ఫామ్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు, ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ 8. ఓకే
4: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం, రవి అండి, వనస్థలిపురం నుంచి.
0: చెప్పండి రవి గారు.
5: గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ లో ఫిల్అప్ చేసామండి, 2026 ఎక్నాలజ్మెంట్ జనరేట్ అయ్యింది. అది బిఏలోకి ఇవ్వాలండి? ఇంకేం
0: అవసరం లేదండి.
5: ఇది వేరే ఎంత మ్యాటర్ సార్?
0: మ్యాటర్ ఎన్స్ దేర్ యూ నీడ్ నాట్ సబ్మిట్ ఎనీ మోర్ థింగ్. ఓకే.

0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి ఎస్ఐఆర్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే నేరుగా సుదర్శన్ రెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందలేదని చాలా మంది అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే ఏం చేయాలి సార్?
0: ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే ఇంకా వాళ్ళు వేరే చోట వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చి ఉండొచ్చు, అదొకటి ఉంటుంది రీజన్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఇప్పుడు ఓటరే కాకపోయి ఉండొచ్చు.
2: ఓకే,
0: ఈ రెండు మూడు కారణాల వల్ల వాళ్ళకు రాకపోవచ్చు. రాని పక్షంలో వాళ్ళు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో వాళ్ళు నింపి ఇవ్వచ్చు.
2: ఓకే, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో ఇవ్వడానికి లేదు ఎన్యూమరేషన్ ఫామ్? ఓకే సార్. హలో
3: హలో మేడం,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: చెప్పండి చెప్పండి, వింటున్నాం చెప్పండి.
3: నమస్తే సార్.
0: నమస్తే
3: సార్. ఇప్పుడు హోమ్ ఓటింగ్కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇంటికి తీసుకొస్తే బాగుంటుందా సార్?
0: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు, అది ఆన్లైన్లో మీరు ఫిల్ చేసి ఇవ్వచ్చు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది.
3: ఓటింగ్
2: గురించి కాదు, నేను ఎస్ఐఆర్ గురించి. ఎన్యూమరేషన్ ఫారం వచ్చిందా లేదా, లేకపోతే అలా దాని మీద ఏమైనా సందేహాలు ఉంటే దాని గురించి క్వశ్చన్ అడగండి. సార్, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయకలేకపోతే ఏం చేయాలి సార్? ఎవరైనా టైమ్లీ,
0: ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఈ టైంలో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది 24 ఈ నెల లోపల. లేని పక్షంలో వాళ్ళకి ఇది డ్రాఫ్ట్ లిస్ట్ లైక్ రాదు వాళ్ళ పేరు.
2: ఓకే సార్. హలో
3: హలో సార్.
0: హలో చెప్పండి.
4: హలో, నమస్కారం సార్.
2: నమస్తే, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను సయ్యద్ రషీద్ సార్. మేడం,
2: ఓకే
4: సార్, నమస్తే సార్.
0: సయ్యద్ రషీద్ గారు చెప్పండి.
4: మక్తల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎక్కడి నుంచి?
4: మక్తల్, నారాయణపేట్ డిస్ట్రిక్ట్ సార్.
0: నారాయణపేట్, ఓకే చెప్పండి.
4: నారాయణపేట్ డిస్ట్రిక్ట్ మక్తల్.
0: చెప్పండి
4: సార్. ఇది ఓటర్ లిస్ట్లో జర డేటు ఎక్కడ కాబట్టి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు, లేకుంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత చేసుకోండి సార్?
0: ఈ నెల 24 లోపల ఇవ్వాల్సి వస్తుంది మీరు.
4: లేదు సార్, ఇప్పుడు డేటు కొద్దిగా ఎక్కువ తక్కువ పడింది అనుకోండి, ఒక 2 ఇయర్స్ అట్లా, దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడే చేసుకోవాలి లేకుంటే ఎంత సరి చేసుకోండి సార్?
0: ఫామ్ మీ ప్రశ్న కరెక్ట్ చెప్పండి, ఏం కావాలి మీకు
4: సార్? ఇప్పుడు నాకు 2 ఇయర్స్ ముందుగా పడింది సార్ పాత ఎలక్షన్ కార్డులో. నేను అదే లెక్కలో సబ్మిట్ చేయాలా, లేకుంటే వచ్చిన తర్వాత మరి సరి చేసుకుని సబ్మిట్ చేయాలి సార్?
0: ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఏమైనా అది ఇచ్చేయచ్చు మీరు. ఆ మార్పులు పేరు మార్చుకోవడానికి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి, వాటికి అన్నిటికి ఫామ్ 8 కింద మీరు వచ్చే నెల ఆగస్ట్ నెలలో పెట్టుకోవచ్చండి వాటికి.
5: నమస్తే సార్. అయితే ఇప్పుడు వలస వేయండి సింగపూర్ మా తమ్ముడు, ఫారం వచ్చింది, ఇప్పుడు ఖాళీ ఫోటో పెట్టి దింపి
0: మీరు ఫిల్ చేసి ఇచ్చేయచ్చు. అతని ఫోటో మీరే పెట్టి, కొత్త ఫోటో అతని ఫోటో పెట్టి మీరు నింపి ఇచ్చేయచ్చు ఆయన తరఫున. ఓకే,
5: అంతే కదా సార్? ఒకవేళ ఈ తారీఖు లోపల మిస్ అయిన వాళ్ళ విషయం లోపల ఎట్లుంటుంది సార్?
0: 24 లోపల ఫారం నింపి ఇవ్వాల్సి వస్తుంది. మిస్ అయిన వాళ్ళంటే ఇంకా ఆగస్ట్ నెలలో పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ అది అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే,
5: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
0: మూర్తి గారు చెప్పండి.
6: మా డాక్టర్ పేరు వచ్చింది.

0: మా సన్నిధి లేదండి. ఎన్యూమరేటెడ్ ఫారమ్స్ లో.
1: ఎక్కడండి ఇది ఏరియా?
0: సికింద్రాబాద్ కంటోన్మెంట్.
1: సికింద్రాబాద్ కంటోన్మెంట్. పోలింగ్ స్టేషన్ నంబర్?
0: పోలింగ్ స్టేషన్ నంబర్ 60 వైస్రాయ్ గార్డెన్ కార్ఖానా.
1: 60. ఓకే, నోట్ చేసుకున్నాము. చెప్తామండి, కన్సర్న్డ్ బిఎల్ఓకి చెప్తామండి. ఓకే
0: ఓకే,
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు 2002లో ఓటర్ జాబితాలో పేరుందో లేదో తనిఖీ చేసుకోవాలని అంటున్నారు కదా, అసలు అది ఎలా తనిఖీ చేసుకోవాలి సార్? ఈ 2002 ఓటర్ జాబితాలో పేరుంది లేని అనేది తెలుసుకోవడం ఎలా సార్?
1: మీకు కొన్ని డీటెయిల్స్ గుర్తుంటే ఈజీ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 10, 2002లో ఓటు వేశాము అన్న డీటెయిల్స్, అటు సింపుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కూడా మీరు 2002 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈసీఐ నెట్ ఓపెన్ చేస్తే అందులో 2002 ఓటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ 2002 కొన్ని డీటెయిల్స్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది.
2: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నా పేరు ఆనంద్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము.
1: హైదరాబాద్ లో ఎక్కడ ఆనంద్ గారు?
3: సార్, దమ్మాయిగూడ సార్.
1: దమ్మాయిగూడ, చెప్పండి.
3: ఏం లేదు సార్, మనకు డబుల్ ఓటు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు డిటెక్ట్ చేసే సెన్సార్స్ కానీ ఇంకేం మనకు డెవలప్ కాలేదా సార్?
1: అది కలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది.
3: అంటే మనకు ఇంతమంది అంటే ఎక్కడ కూడా ఉన్నారు ప్రజలంతా, వీళ్ళు మళ్ళీ అందరినీ మనం గ్యాదర్ చేసి ఇదంతా చేసే బదులు మనకు ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే ఉంటే మనకు ఇంకా యూజ్ అవుతుంది సార్?
1: అది వేరే పద్ధతి అండి. డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే పద్ధతి ద్వారా డిటెక్ట్ చేసి పేర్లు రెండు చోట్ల ఉంటే ఒక చోట తీసేయాలని చెప్పేసి ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు. దాని మీద రెండు చోట్ల ఓటు ఉండడం అనేది చాలా నేరము, చట్టవిరుద్ధం కాబట్టి రెండు చోట్ల ఓటు పెట్టుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో,
4: హలో
2: మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
4: వరంగల్, నియర్ వరంగల్, మామ్నూరు. మామ్నూరు మేడం, 43 డివిజన్. కిషన్ నేను మేడం.
1: కిషన్, చెప్పండి.
4: సార్ నమస్కారం. సార్
1: నమస్తే, చెప్పండి కిషన్ గారు.
4: సార్, మా ఇంట్లో రెండు రాలేదు సార్, మా ఆవిడ రాలే, మా ఇంకో బిడ్డది రాలేదు సార్. చాలా సార్లు వెతుకున్నాం సార్, అంగన్వాడీ సెంటర్ పోయి వెతికినాం సార్, వెతికితే అది లేవు అంటాం సార్. అవి
1: పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి. పోలింగ్ స్టేషన్ నెంబర్?
4: పోలింగ్ స్టేషన్ నెంబర్ సంఖ్య పేరు 165 సార్.
1: 165, ఎక్కడిది?
4: వర్ధన్నపేట నియోజకవర్గం సార్.
1: వర్ధన్నపేట 165. సరే అండి, ఆ బిఎల్ఓ కన్సర్న్ కి చెప్తామండి. ఓకే
4: సార్, థ్యాంక్ యూ. అయితే ఒక నెంబర్ రాదన్నా, అది ఏది పాతది, మన ఓటర్ ఐడి కార్డు తెమ్మంటే మా ఆవిడ తీసుకొని రాసుకున్నారు సార్. 20 ఫామ్ వస్తా అన్నారు. మా బిడ్డకు అది ఓటర్ ఐడి కార్డు లేదు.
1: మీ బిడ్డకు ఓటర్ ఐడి కార్డు లేదంటే ఫామ్ 6 ఆగస్ట్ నెలలో ఫామ్ 6 అనేది నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
4: ఇప్పుడు ఈవెన్ వస్తా సార్? 20 వాళ్ళు రాసుకున్నారు.
1: ఎనిమరేషన్ ఫామ్ మీ బిడ్డకు రాదు కాబట్టి ఫామ్ 6 అనేది బిఎల్ఓ దగ్గర తీసుకొని ఆగస్ట్ నెలలో నింపి ఇవ్వండి మీరు.
4: మా ఆవిడ వస్తా సార్? 20 వస్తా అన్నారు. వస్తుందా?
1: వస్తుంది, లేకపోతే ఫోన్ చేసి అడగండి, తెప్పించుకోండి ఇప్పుడే.
2: హలో,
5: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం గ్రామం మేడం.
1: చెప్పండి సతీష్ గారు.
5: సార్ నమస్తే సార్. అయితే ఇప్పుడు ఇది మనకు 24 వరకే లాస్ట్ డేటా సార్?
1: 24 వరకే లాస్ట్ డేట్ ఎనిమరేషన్ ఫామ్. మీరు
5: మా కాడ వీళ్ళు ఇయర్తోనే లాస్ట్ డేట్ అని మొత్తం ఊరు సాటిని రేపించేసి వాళ్ళనంతా పరిశాన్ చేస్తారు వాళ్ళని.
1: లేదు, కొంత తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా 24 వరకు వెయిట్ చేయకూడదు, 20 లోపల ఇచ్చేసేయండి మీరు ఫిల్ చేసి.
5: సార్ ఇప్పుడు కొంతమంది మనకు ఈ 2002 ఓటు హక్కు లేని ఉన్నది, మా పరిస్థితి ఎట్లా సార్? వాళ్ళది వాళ్ళు 2002 లేనప్పుడు వాళ్ళు ఎలా చేయటం, దానికి కొద్ది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: 2002 మీకు ఓటు లేకపోతే మీ తల్లిదండ్రులకు ఓటు ఉంటే వాళ్ళ పేరు డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ తెలియకపోతే ఎవరిది లేకపోయినా మీరు మీ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది.
5: ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ రానున్న పరిస్థితి ఏంటి సార్?
1: ఎస్ఐఆర్ ఫామ్ రాని వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఓటు

0: నమోదు చేసుకోవాల్సి వస్తుంది, ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ ఆగస్ట్ నెలలో.
1: ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ సెగ్మెంట్ వాళ్ళు ఎలక్షన్ రాలేదు, కొంతమంది పేర్లు కూడా లేవు, పవన్ నిన్న వచ్చి వాళ్ళు సిస్టంలో కానీ అవన్నీ ఎత్తుకుని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం కూడా కొద్దిగా మీ వంతు మీరు చెప్తే ఎలర్ట్ అవుతారు కదా సార్.
0: అదే ఫామ్ రాని వాళ్ళు ఆగస్ట్ నెలలో ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే థ్యాంక్ యూ.
2: హలో హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు లక్ష్మణ్ కుమార్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి లక్ష్మణ్ కుమార్ గారు.
3: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: మార్నింగ్
3: సార్. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ లో చేసుకోవచ్చా, డెఫినెట్లీ ఆఫ్లైన్ కి వెళ్ళాలా సార్? ఇది
0: లేదు, ఆన్లైన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈ సైట్ ఎనిమరేషన్ ఫామ్ ఈసీఐ నెట్ లో voters.eci.gov.in అందులో ఎనిమరేషన్ ఇది ఫామ్ ఉంటుంది. ఆన్లైన్ ఆన్లైన్ ఫిల్ చేసి ఇచ్చినా సరిపోద్దండి.
3: ఓకే సార్. ఇది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వచ్చింది, ఇంక ఇద్దరికి రాలేదు సార్, మదర్ కి రాలేదు, ఇంకా మా బ్రదర్ కి రాలేదు. అవి ఓన్లీ ఆన్లైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదంట సార్? అంతేనా?
0: ప్రాబ్లం ఏం లేదండి, ఆన్లైన్ చేయొచ్చు.
3: ఓకే సార్. ఇది ఆధార్ కార్డా లేకపోతే పాతవి 2002ది కూడా అవైలబుల్ గా లేదు, మరి దాని పరిస్థితి ఎట్లా సార్?
0: ఈసీఐ నెట్ అనే దాంట్లోకి వెళ్తే 2002 పాత దానిలో ఉంటుంది, 2002ని కొట్టి మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చండి.
3: చెక్ చేశాను సార్ నేను. యాక్చువల్గా హైదరాబాద్ కోర్ లో ఉండాలి, ఖైరతాబాద్ లో. ఇప్పుడు మేము ఇక్కడ గవర్నర్ కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఆ ఖైరతాబాద్ డీటెయిల్స్ పెట్టినా?
0: లేదు, ముందు 2002లో ఎక్కడ ఉన్నారు ఆ డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు.
3: ఓకే ఓకే
0: ఓకే థ్యాంక్ యూ.
2: హలో
4: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను వరంగల్ ఎంఎస్ నగర్ నుంచి వెళ్ళి, నా పేరు సమ్మయ్య, ఎన్ఎం సమ్మయ్య.
0: చెప్పండి సమ్మయ్య గారు.
4: సార్ నమస్తే సార్.
0: నమస్తే చెప్పండి
4: సార్. ఇది నేను అది ఫార్మ్స్ మూడు కాలమ్స్ ఉంటాయి కదా, మూడింటిని నింపిన సార్.
0: మూడు 2002లో మీకు ఓటు ఉన్నదా?
4: ఉన్నది సార్.
0: ఉన్నట్టయితే లెఫ్ట్ సైడ్ అది నింపాలి, తర్వాత కింద నింపాలి, రైట్ సైడ్ ఉన్నది నింపకూడదు.
4: అట్లా నింపినా అయితే నాకు ఓటు హక్కు మరి ఉంటుందా పోతుందా, నాకు అదే డౌట్ ఉంది సార్.
0: నింపి ఇచ్చేసారా మీరు ఆల్రెడీ?
4: ఇచ్చేసినాం సార్.
0: సరే పర్వాలేదులేండి, పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. మీ హోటల్ ఉంటుంది, ఏం కాదు,
4: మీరు ఒకటే నింపు అని చెప్తాను కదా.
0: సరే మూడు నింపారు, మాకు కావాల్సింది చూసుకుంటాం, సరిపోతుందండి. ఓకే థ్యాంక్ యూ.
2: హలో
5: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు ఠాకూర్ విజయ్ సింగ్ అండి.
2: ఓకే
0: చెప్పండి విజయ్ సింగ్.
5: అబ్దుల్లాపూర్ మన ఇక్కడ మజిద్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: మజిద్పూర్ ఎక్కడ?
5: మజిద్పూర్ మన ఇది విలేజ్ సార్, మజిద్పూర్ మన గ్రామ పంచాయత్.
0: ఎక్కడ డిస్ట్రిక్ట్? ఏది
5: డిస్ట్రిక్ట్? రంగారెడ్డి సార్.
0: ఓకే చెప్పండి.
5: అయితే ఇప్పుడు మొన్న బిఏలో వచ్చింది మా ఇంటికి, బిఏలో వచ్చి అది రిమ్యునరేషన్ గురించి చెప్పింది. అయితే మీ పేరు 2002లో ఉన్న లిస్ట్ తీసుకురండి నా దగ్గర. అయితే మీది ఓటర్లో ఇక్కడ లిస్ట్ పేర్లు వేస్తా అని చెప్తుంది, అది లేకపోతే నేను తీసేస్తా డిలీట్ చేస్తా అని చెప్తుంది.
0: అట్లా కాదమ్మా, 2002లో ఓటు వేశారా మీరు?
5: అది డీటెయిల్స్ వస్తలేవు సార్, అంటే యాక్చువల్లీ గుర్తులేదు.
0: మీ తల్లిదండ్రులది ఎవరిది లేదు?
5: ఫాదర్ది కూడా లేదు సార్, అంటే ఇప్పుడు ఉప్పల్లోనే ఉంది మాది, నేను రీసెంట్ గా చేంజ్ చేయించిన ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. మా ఫాదర్ది మాత్రం అక్కడే ఉంది.
0: మీ ఫాదర్ 2002లో ఓటర్ కదా?
5: ఉండొచ్చు సార్.
0: ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు నింపి ఇవ్వచ్చు.
5: ఒకవేళ అలా లేకపోతే సార్, అంటే దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్ ఏమైనా ఉందా?
0: లేదు, 2002లో మీ తల్లిదండ్రులది డీటెయిల్స్ మీకు తెలియవు, మీ డీటెయిల్స్ కూడా తెలియవు కాబట్టి పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ నింపి సంతకం పెట్టి చేయొచ్చు. కూడా మీరు
5: చేసుకోవచ్చు సార్? అట్లా
0: నింపి ఇవ్వచ్చు.
5: మరి ఈ బియ్యంలో ఒప్పుకుంటలేదు సార్, ఇక్కడ మజిద్పూర్ బియ్యంలో
0: నింపి ఇవ్వచ్చు. మీకు నోటీస్ అనేది వస్తుంది ఆగస్ట్లో, అప్పుడు చూడొచ్చు అది.
5: ఓకే
0: ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మాది చౌటుప్పల్ అండి, యాదాద్రి జిల్లా.
0: చెప్పండి
4: మేడం. ఇప్పుడు 2002లో ఇప్పుడు డీటెయిల్స్ అడిగారు కదా దాని మీద ఫామ్ లో, అందులో ఇప్పుడు ఓటర్ ఐడి నెంబర్ అని అడిగారు. అయితే అక్కడ ఇప్పుడు నాది ఆల్రెడీ 2002 ఐడి హెచ్విఆర్ 2254654 అని ఉంది.
0: అదే రాయండి.
4: అందులో మళ్ళీ నెట్లో చూస్తేనే ఏపీ 4129

0: అప్పుడు 00000 అని ఏడు సున్నాలు ఉన్నాయి, మరి ఏది రాయాలని కన్ఫ్యూజ్ ఉంది. అది
1: అప్పుడు నెట్లో ఏ డీటెయిల్స్ ఉంటే అవే రాయండి మీరు. ఓకే,
0: AP41 అంటే ఇదే డీటెయిల్స్, మా ఫ్యామిలీ మొత్తానికి ఇదే నెంబర్ ఉంది, సేమ్ 70 ఉన్నాయి లాస్ట్కి.
1: అదే రాయండి, అదే రాయండి, 2002లో అట్లానే ఉన్నది, 70 అనేది ఉంది, ఆ విధంగానే రాయండి. ఓకే,
0: అయితే కార్డు మీద HVR ఉంది, అదేం అవసరం లేదు సార్. మరి ఓటర్ ఐడి కార్డు ఉంది ఆల్రెడీ నాకు అప్పటిది.
2: అది ప్రస్తుతం అండి, మీరు 2002లో ఏది ఉంటే అది 2002 వివరాలు అది రాయండి, ప్రస్తుత వివరాల కింద దాంట్లో అది రాయండి, కొత్తది.
0: కొత్తది ఇప్పుడు సర్చింగ్ డీటెయిల్స్ రాయాలి
2: కింద, థర్డ్ కింద ఉన్నాయి కదా, మీ తండ్రి పేరు, తల్లి పేరు, మీ నెంబర్ అక్కడ రాయాలంతే. మీ అసలు మీరు మీది రాయడానికి ఏమి ఉండదు, మీ తండ్రి తల్లి భార్యది మాత్రమే ఉంటుంది. మీది ఆల్రెడీ పైన ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి 2002 డబ్బాలో 2002దే రాయండి.
0: అదే సార్, మరి ఏది రాయాలని డౌట్ వచ్చి. అదే,
3: హలో,
4: నమస్కారం అండి.
3: మీ పేరండి, ఎక్కడి నుంచి?
4: నా పేరు రామకృష్ణ పరమహంస అండి, స్నేహపూర్ కాలనీ. నేను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని అండి. సార్తో మాట్లాడుతుంది, డౌట్ ఉన్నాయి.
1: చెప్పండి
4: సార్. నమస్కారం అండి. ఇది మన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. నేను 40 ఏళ్ళ మీద ఓటు వేస్తున్నానండి. లాస్ట్ టైం ఏమో డిలీట్ చేస్తే, అప్లై చేస్తే కొత్త కార్డు వచ్చింది, డిజిటల్ కార్డు. ఇప్పుడు బిఎల్ఓ గారు ఫార్మ్స్ ఇచ్చారు, ఇందులో 2000 ఎస్ఏఆర్ అంటే ప్రీవియస్ వివరాలు రాయమన్నారు, లేదంటే బంధువుల దగ్గర రాయమంటున్నారు.
1: 2002లో మీ ఓటు ఉంది కదా మీకు అప్పుడు?
4: ఉంది, కానీ అప్పుడు 49 ఎల్బీనగర్ నియోజకవర్గం అండి, తర్వాత మేడ్చల్ కింద మారింది.
1: సరే, ఎక్కడున్నా ఆ పాత డీటెయిల్స్ 2002లో ఏ డీటెయిల్స్ ఉంటే అవి రాస్తే సరిపోతుంది.
4: డీటెయిల్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డు 2008 నుండే ఫస్ట్ టైం ఇచ్చారు సార్ మనకి. అంత ముందర ఓటర్ లిస్ట్ లో చూసుకుని ఓటేసేవాళ్ళం. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దామని చూస్తే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తాను 2002లో. పోనీ మా ఫాదర్ది రాద్దామంటే ఆయన 45 అయింది పోయి. ఇప్పుడు వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఆ పై రెండు కాలం
1: 2002 డీటెయిల్స్ మీది లేకపోతే మీ ఫాదర్ మదర్ది కూడా డీటెయిల్స్ మీరు రాసేయచ్చు.
4: అంటే వాళ్ళు కంబైన్ స్టేట్లో ఫాదర్ నా 45 అయింది సార్ పోయి, 82లో పోయారు. ఆయన ఎక్కడ నియోజకవర్గం, ఆ ఓటు నెంబరు మనకి ఇప్పుడు దొరకడం చాలా కష్టం కదా.
1: 82లో చనిపోయారు కాబట్టి ఇంకా డీటెయిల్స్ 2002లో ఆయన ఉండదు.
4: ఉండదు,
1: మీది ఉంది కదా డీటెయిల్స్.
4: అంటే నాది డీటెయిల్స్ మనకి కార్డే 2008లో వచ్చింది. మనం
1: కార్డ్ మర్చిపోండి, కార్డు 2002లో ఇవ్వలేదు, అయితే డీటెయిల్స్ అనేది 2002లో ఉంటాయి.
4: 2002 అంటే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో 49 ఎల్బీనగర్ నుంచి మారింది సార్, మేడ్చల్ మల్కాజ్గిరి కింద ఇప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీ కింద చేంజ్ అయింది.
1: ఇప్పుడు మారింది, అప్పుడు పాతది మేడ్చల్ కాబట్టి 2002లో మీరు ఈసీఐ నెట్
4: దొరకకపోతే దొరికితే రాస్తాను.
3: రామకృష్ణ గారు, ఈసీఐ నెట్ లో అది
4: చూసానండి, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది.
1: ఇంకట్లయితే మీరు పైన రెండు బాక్సులు ఖాళీ పెట్టి కింద బాక్స్ లో నింపించేసారు.
4: నాది నా వైఫ్ ది డీటెయిల్స్ రాసి ఫోటో అతికించి SSC రేషన్ కార్డు ఆధార్ పెట్టి ఇచ్చేస్తే సరిపడుతుందండి, ఓటు ఉంటుందా?
1: సరే, ఇప్పుడేం మీరు డాక్యుమెంట్స్ ఏమి పెట్టక్కర్లేదు, తర్వాత అడుగుతారు.
4: అంటే బిఎల్ఓ అడిగారండి SSCది రేషన్
1: కార్డు? సరే సరే, అది అటాచ్ చేసి ఇచ్చినా పర్వాలేదు. ఓకే,
3: హలో,
5: హలో,
3: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం, నా పేరు శ్రీధర్లాల్.
1: మీ పేరు?
5: హలో, శ్రీధర్లాల్.
1: శ్రీధర్లాల్ చెప్పండి
5: సార్. ఇప్పుడు ఈ మన ఇమిగ్రేషన్ కార్డు ఇస్తున్నారు కదా సార్, దాంట్లో డ్రైవర్లు కానీ ఏమన్నా గుర్తింపు కార్డు రానా సార్?
1: గుర్తింపు కార్డు ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఖాళీ ఎనిమరేషన్ ఫామ్ మీకు ఏది ఇచ్చారో అది నింపించేస్తే సరిపోతుంది. సరే, థ్యాంక్ యూ.
3: హలో, మీరు వింటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ సమగ్ర గురించి, SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ట్రైనింగ్స్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య గారు మనతో ప్రత్యక్షంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085 2, 2324085 3, 2955093 ఈ నెంబర్లకు కాల్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి నేరుగా మాట్లాడచ్చు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు శ్రీనివాస్ అండి, ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
2: శ్రీనివాస్ గారు చెప్పండి
6: సార్. ఇప్పుడు మాకు అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో ఉందండి.
2: ఓకే,
6: ఎల్బీ నగర్ కి షిఫ్ట్ అయ్యాము.
2: ఓకే,
6: ఇప్పుడు షిఫ్ట్ చేయించుకొని ఓటు హక్కు మార్చుకున్న తర్వాత SIR లో లింక్ చేయాలా లేకపోతే ఇప్పుడే లింక్ చేయొచ్చా అని?
2: ఇప్పుడు మీకు ఎక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందో అక్కడ తీసుకొని సబ్మిట్ చేయండి, మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్ లో వస్తుంది. 31 జూలై తర్వాత మీరు ఫామ్ 8 ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోండి.

0: ముందైతే పార్దాంత చేయమంటారు అంతే కదా.
1: అంతే అంతే అండి.
2: హలో
3: మేడం చెప్పండి. మేడం సార్కి ఇస్తారా?
2: చెప్పండి చెప్పండి.
3: సార్ నేను లంగరాజులో ఉంటాం సార్, కనకభూషణ్ నా పేరు.
1: చెప్పండి కనకభూషణ్ గారు.
3: నాకు ఓటర్ ఐడి అన్ని మింపించాను.
1: ఓకే.
3: అడ్రస్ ఏమో 112 నే ఉంది మాకు.
1: ఓకే.
3: 2000 కానీ 122 అని వచ్చింది సార్.
1: ఏది 122 అని వచ్చింది? ఇంటి పేరా, ఇంటి నెంబరా?
3: ఇంటి నెంబర్ సార్.
1: అది 31 జులై తర్వాత ఫామ్ 8 ద్వారా ఇంటి నెంబర్ సరి చేయించుకుంటే సరిపోద్దండి. ఫామ్ 8 నింపి సబ్మిట్ చేయాలి.
3: అది బూత్ లెవెల్ ఆఫీసర్ నిఖిల్ అని వచ్చింది సార్.
1: వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి. ఇస్తుంది, సరిపోతుంది.
3: ఫోన్ చేసి ఫామ్ 8 తీసుకోవాలి అంతే కదా?
1: అంతే అంతే.
2: హలో.
4: హలో,
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు వేణుమాధవ్ అండి, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా దగ్గర బిఎల్లో రాలేదు, కానీ ఆన్లైన్ లో నేను కంప్లీట్ చేశాను.
5: ఓకే, వేణుమాధవ్ గారు ఆన్లైన్ సబ్మిట్ చేశారు కాబట్టి సరిపోద్ది, ఫిజికల్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: అశోక్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. మాకు బిఎల్ఓ గారు వచ్చేటువంటి ఫార్మ్స్ ఇవ్వలేదండి, లిస్ట్ లో కూడా పేరు లేదండి.
5: మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ లో.
6: నేను పీర్జాది కూడా అండి, ఉప్పల్ పీర్జాది కూడా.
5: ఉప్పల్ పీర్జాది కూడా పోలింగ్స్.
1: మీకు ఓటర్ లిస్టులోనే పేరు లేదు కాబట్టి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం ఉండదండి. మీరు ఆగస్ట్ 1 నుంచి ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. కొత్త అక్టోబర్లో పబ్లిష్ చేసిన లిస్టులో మీ పేరు వస్తుంది.
6: ఆన్లైన్ అప్లై చేయండి.
1: ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చండి.
6: ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
4: మాట్లాడుతున్నారు? హలో, ఊర్లో ఓటు ఉండేది, దాన్ని ఊర్లో తెలియక ఎవరు
2: సార్? ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే, నగరాల్లో చూసుకుంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాబ్ చేసే సిచ్యువేషన్, ఇంట్లో వర్కింగ్ డేస్లో బిఎల్ఓస్ విజిట్ చేస్తారు, నా వర్కింగ్ డేస్లో వీళ్ళు ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో బిఎల్ఓ విజిట్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఏం చేయాలి సార్?
5: ఎవరు లేకపోవడం, కొద్దిగా సమయం తీసుకొని హాఫ్ డే అయినా ఇంట్లో ఉండి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకొని సాటర్డే సండేలో ఫిల్ చేసి పట్టు.
2: సాటర్డే సండేలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు,
5: అందుబాటులో ఉంటారు, ప్రతిరోజు ఉంటారు. మీరు సాటర్డే సండే లీజర్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ ఆ రోజు ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నేను ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, వనస్థలిపురం. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఓటర్ ఫార్మ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఊర్లో ఇచ్చారు, రెండు దగ్గరలో వచ్చాయి.
5: మీరు ఒక చోట పెట్టుకోండి, ఎక్కడైనా ఒక చోట ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాల్సి వస్తుంది, రెండు చోట్ల ఇవ్వకూడదు.
7: సరే, ఓకే సార్, నేను రెండు చోట్ల కాదు, నాది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో నింపించాను, నాకు మెయిన్ ఓట్ కావాల్సింది నాకు ఊర్లో కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ నేను అక్కడికి షిఫ్ట్ కావాలి అంటే ఏంటి?
5: అక్కడికి షిఫ్ట్ కావాలంటే ఫామ్ 8 తర్వాత ఆగస్ట్ నెలలో పెట్టుకోండి మీరు. ఓకే
7: ఓకే, మళ్ళీ దానికి ఏమన్నా వెరిఫికేషన్స్ అవి ఎలాంటి మళ్ళీ ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుందా, లెంతి ప్రొసీజర్ ఉంటుందా, షార్ట్ కట్ ఉంటుందా?
5: అదే, సింపుల్ ప్రొసీజరే, ఫామ్ 8 ఆగస్ట్ నెలలో నింపి ఇచ్చేయచ్చు మీరు.
7: ఎక్కడ ఇవ్వాలి సార్, హైదరాబాద్ లో ఇవ్వాలా?
5: అక్కడ ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నారో అక్కడ నింపించేసేయండి.
7: అక్కడ ఎవరికి ఇవ్వాలి, తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలి?
5: అక్కడ తహసీల్దార్కి ఇవ్వచ్చు, తహసీల్దార్కి ఇచ్చేయచ్చు.
7: ఓకే.
2: హలో,
8: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: రాజ్ కుమార్ మేడం, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇది నాకు ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు 2002 లిస్ట్ అయింది సార్, మనకు ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్నే మనం మ్యాచ్ చేసుకుని ఓటర్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు కదా సార్?
5: కాదండి, ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం 2002 యొక్క డీటెయిల్స్ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఆధార్ పక్కన పెట్టండి
8: మనకు సార్.
5: ఆధార్ అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ 2002 మీరు చెప్పి పూర్తి చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
2: హలో,
9: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నేను చిల్క నారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేడం. ఇక్కడ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్లా, ఇది ఒక మా ఆఫీస్లో రూమ్లా, అది వేరే వాళ్లకు నింపేందుకు మేము ఇక్కడికి వస్తున్నాం, సెంటర్ ఒకటి ఓపెన్ చేసినాము.
2: గ్రేట్ అండి.
9: అయితే ఒక క్యాండిడేట్ వచ్చిండు, ఆయన పిఎస్ నెంబర్ 180.
5: ఎక్కడ?
9: అది బోధన్ సార్, 236 కాన్స్టిట్యూషన్ బోధన్.

0: బోధన్
1: నిజామాబాద్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
0: ఓకే చెప్పండి.
1: 180 సీరియల్ నంబర్ 2002లో, అది సీరియల్ నంబర్ వచ్చేసి 392. చిన్న సాయిలు ఒరుసు, సన్నపు గంగారం ఒరుసు. అయితే అది ఓటర్ ఐడి కార్డు కొడితే సీసీటీ 186-78-94 కొడితే అది నాట్ ఫౌండ్ వస్తుంది సార్. రిజల్ట్ నాట్ ఫౌండ్ అని ఇసు సెట్ అది మన యాప్ ఉంది కదా సార్. ఒకటి
2: కాదు మీకు ఎప్పటి డీటెయిల్స్ మీరు చెప్పేది
1: సార్? ఇది 2002లో
2: ఈ సీసీటీవీ లేదండి. AP 11, AP 12, AP 23 అట్లా ఉంటుందండి అప్పటి ఓటర్ ఐడి. మీరు
1: అట్లా సీరియల్ నంబర్ అయితే 2002లో 180 ఉంది.
2: మీరు దాంట్లో ఏది ఉంటుంది రాయండి. 2002లో ఓటర్ ఐడి అప్పుడు ఉంటే రాయండి, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి
1: ఫార్మ్స్ ఇవ్వలేదు. ఫార్మ్స్ ఇవ్వలేదు, బిఎల్ఓ ఫార్మ్లు లేవని చెప్తున్నారు. ఫార్మ్స్ అక్కడ ఆఫీస్ వాళ్ళ, తహసీల్ ఆఫీస్ వాళ్ళకు కూడా జీవనశ్రీ చెప్పిన ఆయన.
2: మీరు ఒక పని చేయండి, ఆయనకు దగ్గర ప్రస్తుతం ఉన్న కార్డుతోని ఎక్కడుందో చూడండి, ఆ బిఎల్ఓతో మాట్లాడితే మీకు తెచ్చిస్తారు. ఒకవేళ ఆయన ఓటు ఆల్రెడీ తొలగించబడి ఉండి ఉంటే ఇవ్వడానికి వీలు కాదండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కరీంనగర్ జిల్లా నుండి జమ్మికుంట మండలం నుండి మాట్లాడుతున్నాను మేడం.
3: చెప్పండి.
4: నాది కంప్యూటర్లో వస్తలేదంట మేడం. ఎట్లా
5: కంప్యూటర్లో వస్తలేదంటే, ఎనిమినేషన్ ఫామ్ వచ్చిందా మీకు?
4: వచ్చింది సార్.
5: ఎనిమినేషన్ ఫామ్ నింపి ఇచ్చేసాను. మీరు
4: నింపినండి, నేను కొంచెం బ్లైండ్ అండి.
2: మీరు ఫామ్ నింపి బిఎల్ఓకి ఇచ్చారండి? ఇస్తే ఆమె ఆన్లైన్ చేస్తుంది. మీరు ఇచ్చారు, మీ దగ్గర రసీదు పెట్టుకుని ఆమె ఇచ్చింది. అదేమన్నా ఉంటే ఆమె మాతో మాట్లాడమని చెప్పండి. ఇక్కడ ఆఫీస్ లో మాకు మాట్లాడితే మేము దాన్ని సరి చేసి మీద వచ్చేసరికి చూసుకుంటాం.
4: నేను బ్లైండ్ సార్.
3: మీకేమన్నా క్లారిటీ రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందండి, 1950, ఆ నంబర్ కి కాల్ చేయండి, మీకు గైడ్ చేస్తారండి. హలో.
6: హలో అమ్మా.
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు రామచంద్ర గారి, హైదరాబాద్.
5: హైదరాబాద్ లో ఎక్కడ
6: సార్? మధురానగర్. మధురానగర్
5: మధురానగర్
2: చెప్పండి చెప్పండి
6: సార్. నాకు రెండు డౌట్ సార్. ఎస్ఆర్ ఫామ్ క్యూఆర్ కోడ్ ఒకటి, దాని పర్పస్ ఏంటి సార్?
2: అది స్కాన్ చేసి అప్డేట్ చేయడం కోసం.
6: అదే మా బిఎల్ఓ గారు చూసి నా 2002 పట్టిలో తీసిండు. అది కాబట్టి మీరు ఒకసారి దాని గురించి చెప్తే ఓటర్స్ అందరికి అవగాహన ఉంటుంది.
2: మీరు 2002 డీటెయిల్స్
6: ఒకసారి చెప్పాలి సార్ అందరికి.
2: సరేలేండి. మీరు 2002 డీటెయిల్స్
6: ఏమంటే
2: మీరు వినండి, ఫస్ట్ వినండి. 2002లో మీ డీటెయిల్స్ ఉంటే మీరు ఆ రెండు డబ్బాలో ఫస్ట్ డబ్బా నింపాలి, కింద ఉన్నటువంటి మూడో డబ్బా నింపాలి. 2002లో మీ డీటెయిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ డీటెయిల్స్ లేకపోతే వాళ్ళ తండ్రి లేదా తల్లి వాళ్ళై ఉంటే సెకండ్ డబ్బాలో నింపాలి, తర్వాత కింద థర్డ్ డబ్బాలో ప్రజెంట్ వివరాలు నింపాలి. ఒకవేళ రెండు కూడా మీవి లేవు, మీ యొక్క బంధువులవి కూడా దొరకనట్లయితే పైన డబ్బాలు ఖాళీ పెట్టండి, థర్డ్ ఒక్కటి నింపేసి ఇచ్చేయండి.
6: తర్వాత సెకండ్ పాయింట్ ఏమండి, ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా. హలో.
2: అది ఆల్రెడీ ఫార్మ్స్ తీసుకొని తర్వాత ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రకారం నడుస్తాయండి అవి.
6: అంటే వాళ్ళకి ఫార్మ్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు సార్? ఫార్మ్స్ ఇవ్వడు వాళ్ళకి, మన దేశస్తులు కాదు కదా.
2: దేశస్తులు కాదనేది తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినాక తెలుస్తుందండి అది.
3: హలో నమస్తే అండి.
7: మేడం నమస్తే అండి.
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి
7: మాట్లాడుతున్నారు? నా పేరు అరుణ కుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
5: హైదరాబాద్ లో ఎక్కడ?
7: హైదరాబాద్ లో బాలనగర్ నుంచి చేస్తున్నాను సార్.
5: బాలనగర్ చెప్పండి
7: సార్. నాకు ఒక రెండు మూడు డౌట్స్ ఉన్నాయి సార్. అది ఒకటి, ఫస్ట్ నా పేరు మీద రెండు ఎపిక్స్ ఉన్నాయి సార్.
5: రెండు చోట్ల ఓటు ఉన్నట్టుంది మీకు?
7: అవును సార్. అంటే ఒకటే ప్లేస్ లో సార్, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నాను నేను ఓటర్ ఐడి, కానీ రెండు సార్లు కార్డు సేమ్ ఫోటోతోని సేమ్ పేరుతోని రెండు కార్డులు ఉన్నాయి సార్.
5: ఒకే చోట కదా, ఒకే ఒకే చోట,
7: ఒకే అడ్రస్, ఓకే చెప్పండి. ఓకే అడ్రస్ మీద ఉంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఏది పెట్టుకోవాలని కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు నాకు ఇది ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు కదా సార్, దాంట్లో ఉన్న నంబర్ కి చూసుకొని ఆ నంబర్ ఉన్నది నేను ఓకే చేసుకున్నాను సార్.
5: ఓకే సరిపోతుంది, అది సరిపోతుంది, ఆ డీటెయిల్స్ సరిపోతుంది. పాతని మర్చిపోండి, ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు కాబట్టి దీని ప్రకారం మీకు కొత్తగా ఓటు వస్తుంది.
3: హలో.
8: హలో మేడం
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నా పేరు సురేష్ అండి మేడం. ఇది మాది ఫాదర్

0: 2000 టూర్లో లేదు మేడం. అయితే మా గ్రాండ్ మదర్ ఊర్లో దొరికింది అనమాట. అయితే ఆ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఇచ్చాను. అయితే ఇప్పుడు లేదు అనమాట, లేదనమాట. అదే ఫామ్ కింద మేము సేమ్ డీటెయిల్స్ నాకు పెట్టాను థర్డ్ కింద దాంట్లో. అయితే నడుస్తుందా మేడం అది?
1: సరిపోతుందండి. మీ బంధువులు ఎవరైతే మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ తర్వాత కింద మీద ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ అండి, ఇబ్బంది ఏం లేదు.
0: ఓకే. అయితే నా బాబుది కూడా నా గ్రేట్ గ్రాండ్ మదర్ అదే రాశాను అనమాట, అది చెల్లుతుందా?
1: చెల్లుతుందండి.
0: ఓకే ఓకే, అదొకటి.
1: థ్యాంక్ యూ.
0: హలో హలో
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో అక్క, బబ్లు.
2: చెప్పండి బబ్లు గారు.
3: అదే టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి? పైన టూ కాలమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్, కింద కాలమ్స్ నేను ఫిల్ చేసేసాను అయిపోయింది. మరి పైన టూ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి నాకు అది తెలియట్లేదు, అది చెప్పాలి.
1: పైన ఉన్న దాంట్లో ఇప్పుడు మీ వయసు ఎంత?
3: 35 అండి.
1: ఫస్ట్ కాలంలో మీది ఉండదు, సెకండ్ కాలంలో మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ కనుక 2002లో వివరాలు ఉంటే ఆ వివరాలు సెకండ్ బాక్స్లో నింపండి, లేకపోతే ఎంటీ పెట్టి ఇచ్చేయండి.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: రాఘవరెడ్డి అమ్మా.
5: చెప్పండి.
4: హైదరాబాద్ నుంచి అదే సీఈ గారితో మాట్లాడాలి.
5: చెప్పండి చెప్పండి, వింటున్నాం చెప్పండి.
4: హలో సార్.
5: హలో చెప్పండి రాఘవ.
4: ఇందో కాలర్ రామచంద్ర రెడ్డి గారు క్యూఆర్ కోడ్ నుంచి అడిగారు, మీరేం దాని గురించి వివరంగా చెప్పలేదు సార్. క్యూఆర్ కోడ్ ఎస్ఆర్ ఎనిమిడేషన్ మామి క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని పర్పస్ ఏంటి?
1: క్యూఆర్ కోడ్ లో
4: తెలుపుతారా?
5: క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క ఎలక్టర్ కి అది ప్రత్యేకం. ఎనిమిరేషన్ ఫామ్ మీకు ఇస్తారు కదా, ఎనిమిరేషన్ ఫామ్లో క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సపరేట్గా ఉంటుంది. అది ఇట్స్ ఎ యునిక్ కోడ్, ప్రతి ఒక్క ఓటర్కి యూనిక్ అది. కాబట్టి దాని యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది మీకు సంబంధించింది రామచంద్రరావు, మీది రామచంద్రరెడ్డి, మీది ఇది యునిక్ కోడ్ మీకు సంబంధించింది అని తెలియపరచడానికి అది. ఓకే.
2: హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే మేడం, నేను శ్రీనివాస్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టూ ఎలక్షన్స్ నేను ఇక్కడ ఓట్ చేశాను మేడం.
5: చెప్పండి.
6: కానీ మా ఫాదర్ మా మదర్ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు నేను ఫాదర్ మదర్ గారి డీటెయిల్స్ ఇవ్వాలి, ఫార్మ్స్ అది డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలి మేడం? మా ఇద్దరు చనిపోయారు.
5: నా డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీకు ఇచ్చిన ఎనిమిరేషన్ ఫామ్ లో పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. తర్వాత మీ డీటెయిల్స్ కింద బాక్స్ లో పెట్టండి, సరిపోద్ది.
6: థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ లో బాక్స్ లో నింపాలా సార్?
5: నా మొదట బాక్స్ లో, ఫస్ట్ బాక్స్ లో మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ పెట్టండి, కింద బాక్స్ లో థర్డ్ బాక్స్ కింద అందులో మీ డీటెయిల్స్ నింపేసేయండి.
2: హలో
1: సెకండ్ బాక్స్.
0: హలో
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్కారం అండి, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి అండి. నా పేరు చంద్రశేఖర్. మేడం నా మెసేజ్ వచ్చేసి 2002లో లక్ష్మీ సరోజన ఉందండి, అడప లక్ష్మీ సరోజన ఉంది పేరు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సరోజన లక్ష్మి అని ఉందండి.
5: ఓకే పర్వాలేదండి. 2002లో ఎట్లా ఉందో ఓటు ఓటర్ జాబితాలో ఎలా ఉందో అలా రాయండి పైన బాక్స్లో, కింద ప్రస్తుతం ఉన్న బాక్స్లో ప్రస్తుతం ఏ పేరు ఉందో అది రాయండి మీరు. ఓకే
7: ఓకే అండి.
5: ఓకే.
2: హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: సార్ నేను ఇక్కడి నుంచి మన మజిద్పూర్ నుంచి మాట్లాడుతాను మేడం. నమస్తే మేడం. నేను ఏటీ సేవా సేవ ఇయర్ సీనియర్ సిటిజన్ మిషన్లోని. ఆల్రెడీ నేను గెటింగ్ పింఛన్ మేడం. మొన్న నేను 4 సార్లు ఓటు రైడింగ్ కార్డు కూడా నాకు ఇచ్చింది వెళ్ళి బాటా సింగ్ గారు. ఇచ్చిన తర్వాత మనం పోతే లేదు నడవద్దంటారు సార్. వాళ్ళు ఓటు వేసిన రేవంత్ రెడ్డికి వేసిన, బీజేపీకి వేసిన, అందరికి ఓటు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఆ కార్డు నడవద్దంటారు. మరి ఎట్లా ఇచ్చింది సార్ వాళ్ళు ఫస్ట్?
5: ఎనిమిరేషన్ ఫామ్ మీకు వచ్చిందా?
8: ఎమ్మె రాలేదు సార్, నాకు రాలే. అక్కడ పోయి అడితే నేది కాదు, అక్కడ పో ఇటు పో అని అప్లై చేస్తున్నారు. అందరు సరిగా మాట్లాడుతున్నారు సార్, అందుకోసం మళ్ళీ వచ్చేసాను. వద్దని నేను అక్కడ పెంటే ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ కిల్లర్, వద్దులేపో నువ్వు ముసలిని ఏం బాధపడతావు అని చెప్పాను. ఓటు లేకుండా పింఛన్ దొరకదని అంటే దొరుకుతుంది అన్నారు. మరి ఏం చేయాలి ఓటు ఎక్కడ? ఇప్పుడు మేము పోతే మాకు ఏం వాకన ఏం.
2: హలో
9: హలో నమస్కారం సార్.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: ఖమ్మం నుంచి అండి, 39 డివిజన్ మాది మేదర్ బజార్. ఎన్యూమరేషన్ అప్లికేషన్ ఫామ్ తెలుగులో ప్రింట్ అయి ఉన్నది,

0: ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చా? పేరు టోటల్
1: చేయొచ్చండి, ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చు.
0: బీలో గారు అన్నారు ఇంగ్లీష్ లో భర్తీ చేయకూడదు, అన్నీ రాను స్టెప్ రాను
1: పడుతుంది. ఇంగ్లీష్ లో భర్తీ చేయొచ్చండి, చేయొచ్చు.
0: మొత్తం తెలుగులో భర్తీ చేయాలంటే మేము తెలుగులో మా పేరు ప్రాక్టీస్ చేసుకోవడానికి రెండు మూడు గంటలు పడుతుంది టైం.
1: ఇంగ్లీష్ లో రాయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.
2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి చాలా చక్కగా సార్ మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు సార్, ధన్యవాదాలండి. మా శ్రోతలు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ సుదర్శన్ రెడ్డి సార్ మీకు, అలాగే చెన్నయ్య గారు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం.
3: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి మీరు ఇంతవరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ అలాగే ఎస్ఐఆర్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ శ్రీ చెన్నయ్య గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.
4: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగర్భ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కలిసి ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీబీజీ రంజీ పథకం అమల్లోకి రావడం, 16వ కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వెలువడ్డం, పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడడం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా పంచాయతీల్లో అన్ని వివరాలు నమోదు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి రోజురోజుకి తీవ్రమవుతోంది. మొత్తం 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో వర్షపాతం లోటున్నట్లు రాష్ట వ్యవసాయ శాఖ వెల్లడించింది. కేవలం 5 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ మేరకు నిన్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తెలంగాణ అగ్నిమాపక చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన అత్యవసర పౌరరక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ చెప్పారు. అందుకు విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అగ్ని ప్రమాదాలు, భద్రతా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
2: ఆకాశవాణి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో వినండి శ్రీమతి వంకాయల సుష్మా కిరణ్మయ్య గారి గాత్రం. వయోలిన్ సహకారం శ్రీ బి పవన్ సింగ్, మృదంగంపై శ్రీ సిహెచ్ రామకృష్ణ. కార్యక్రమంలో ముందుగా వినండి హంసధ్వని రాగంలో శ్రీ వంకాయల నరసింహం గారి రచన కరుణను గనుమ ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి, బేహాగ్ రాగంలో శ్రీ తూము నరసింహదాసు రచన ఎవరేమి అన్నారురా రాఘవా.

మీరింతవరకు శ్రీమతి వంకాయల సుష్మా కిరణ్మయ్య గారు ఆలపించిన గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ బి పవన్ సింగ్, మృదంగంపై శ్రీ సిహెచ్ రామకృష్ణ. ఇప్పుడు వినండి అలవైకుంఠపురంలో చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన సిరివెన్నెల గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: దృశ్యం చిత్రం నుండి కార్తిక్ ఆలపించిన ఈ గీతం విందాం. చంద్రబోస్ గీత రచన, షరీత్ సంగీతం అందించారు.

చివరిగా వినండి బాహుబలి ద బిగినింగ్ చిత్రం నుండి రమ్యా బెహ్రా ఆదిత్య ఆలపించిన నియోల్ సీన్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి శ్రీ కె. నందకుమార్ గారి సితార్ వాద్యం.

0: మీరింతవరకు శ్రీ కె. నందకుమార్ గారి సితార్ వాద్యం విన్నారు. తబలా సహకారం శ్రీ శ్రీకాంత్ భట్లవాండే. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 12 గంటలు అవుతుంది. హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్.

అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమంలో టాపిక్ వచ్చేసి ద సైన్స్ బిహైండ్ బ్లడ్ డొనేషన్. రక్తదానం మహాదానమని మనం తరచూ వింటుంటాం. ఎటువంటి భేదాలు చూపకుండా చేసే దానాలలో రక్తదానం ఒకటి. కానీ ఈ రక్తదానం ఎందుకు ఇంత గొప్పది? రక్తాన్ని కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేయలేమా? అసలు ఒక వ్యక్తి రక్తదానం చేస్తే అతని శరీరంలో ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలను ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక మంచి పాటతో మొదలు పెడదాం, సరేనా?

సో ఈ రోజుల్లో కృత్రిమ గుండె, కృత్రిమ కాళ్ళు, అవయవాలు తయారవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ రక్తాన్ని తయారు చేయలేకపోయారు. రక్తదానం అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన రక్తంలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా దానం చేయడాన్ని రక్తదానం అంటారు. రక్తం కేవలం ఎర్రని ద్రవం మాత్రమే కాదు, ఇది కోట్లాది జీవకణాలతో కూడిన అద్భుతమైన జీవ వ్యవస్థ. ఇంకా చెప్పాలంటే

వ్యక్తి తన రక్తంలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా దానం చేయడాన్ని రక్తదానం అంటారు. రక్తం కేవలం ఎర్రని ద్రవం మాత్రమే కాదు, ఇది కోట్లాది జీవకణాలతో కూడిన అద్భుతమైన జీవ వ్యవస్థ. ఇంకా చెప్పాలంటే రక్తంలో నాలుగు ప్రధాన భాగాలుంటాయి. మొదటిది ప్లాస్మా. ఇది పసుపు రంగులో ఉండే ద్రవ భాగం. ఇందులో నీరు, ప్రోటీన్లు, హార్మోన్లు, పోషకాలు, లవణాలు ఉంటాయి. ఇక రెండవది ఎర్ర రక్త కణాలు. ఇవి ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను తీసుకువెళ్తాయి. మూడవది తెల్ల రక్త కణాలు. ఇవి మన శరీరానికి రక్షణ సైనికులు, వైరస్ బ్యాక్టీరియాల నుంచి మనల్ని కాపాడుతాయి. నాలుగవది ప్లేట్లెట్స్. గాయపడినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి ఇవి ఎంతో సహాయపడతాయి.

0: రక్తం ఎందుకు మనకు అంత ముఖ్యమైనది అంటే, మనం ఊపిరి పీల్చిన ఆక్సిజన్ను శరీరం అంతా చేరవేయడం రక్తం పని. ఆహారం ద్వారా వచ్చిన పోషకాలను ప్రతి అవయవానికి అందించడం కూడా రక్తమే చేస్తుంది. అలాగే శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను కిడ్నీలకు, ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. అంతేకాదు, హార్మోన్లను ఒక అవయవం నుండి మరో అవయవానికి తీసుకెళ్లేది కూడా రక్తమే. అంటే రక్తం లేకుండా జీవితం అసాధ్యం. అలాంటి ఈ రక్తదానం వెనుక ఉన్న ప్రధాన శాస్త్రీయ సూత్రం ఏంటంటే, దాత శరీరం కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి, ఉత్తేజితం కావడానికి అండ్ గ్రహీతకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందించడం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: దీనిని మనం 3 ముఖ్యమైన దశలుగా అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటిది, దానం చేసిన రక్త పరిమాణాన్ని భర్తీ చేయడానికి దాత శరీరం 48 గంటల్లో ప్లాస్మాను పునరుత్పత్తి చేస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు కొత్తవిగా తయారవ్వడానికి 4 నుండి 6 వారాల సమయం పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి రక్తదానానికి ముందు దాత యొక్క బీపీ, పల్స్ రేట్, శరీర ఉష్ణోగ్రత అండ్ హిమోగ్లోబిన్ స్థాయిను పరీక్షించబడతాయి. దీనివల్ల దాతకు వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక అవగాహన వస్తుంది. మీకు తెలుసా, రక్తం ఇవ్వడం ద్వారా శరీరంలో ఉండే అదనపు ఐరన్ నియంత్రణలో ఉంటుంది. ఇది హార్ట్ అటాక్ మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు ఈ విషయం తెలుసా, రక్తదానానికి ముందు దాత ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. అవి ఏంటంటే, రక్తదానానికి ముందు ఆరోగ్యకరమైన పోషకమైన భోజనం లేదా అల్పాహారం తీసుకోవాలి. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైజ్లు వంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను రక్తదానానికి కనీసం 24 గంటల ముందు తినకూడదు. అలాగే నీళ్లు, జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో

0: చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సాధారణంగా ఒకసారి 350 నుంచి 450 మిల్లీలీటర్ల వరకు రక్తం తీసుకుంటారు. ఇది మన శరీరంలోని మొత్తం రక్తంలో చాలా చిన్న భాగం మాత్రమే. చాలామంది రక్తదానం చేస్తే బలహీనమవుతారని భయపడుతుంటారు. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే, రక్తంలో ఉండే ద్రవభాగం ప్లాస్మా సుమారు 1 నుండి 2 రోజుల్లో తిరిగి తయారవుతుంది. మన ఎముకల లోపల ఉండే బోన్ మ్యారో అనే భాగం నిరంతరం కొత్త రక్తాలను తయారు చేస్తుంది. అందుకే ఆరోగ్యవంతమైన వ్యక్తికి రక్తదానం వల్ల శాశ్వత నష్టం ఉండదు. రక్తదానం ఎవరు చేయవచ్చు అంటే, సాధారణంగా 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. శరీర బరువు కనీసం 50 కిలోలు ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయి సరిపడా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్లు పరీక్షించిన తర్వాతే రక్తదానం చేయాలి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొందరికి అసలు రక్తదానం ఎవరు చేయకూడదు అనే అనుమానం ఉంటుంది. రక్తదానం ఎవరు చేయకూడదు అంటే, తీవ్ర జ్వరం ఉన్నవాళ్ళు, కొన్ని అంటువ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలైతే అస్సలు రక్తదానం చేయకూడదు. అలాగే తీవ్రమైన రక్తహీనత ఉన్నవారు, ఈ మధ్యకాలంలో శస్త్రచికిత్స చేయించుకున్నవారు రక్తదానం ఇవ్వకూడదు. రక్తదానం చేసిన రక్తం బ్లడ్ బ్యాంక్లోకి చేరిన తర్వాత అనేక పరీక్షలు చేస్తారు. హెపటైటిస్, హెచ్ఐవి వంటి వ్యాధుల పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రక్తాన్ని వేరువేరు భాగాలుగా విడగొడతారు. వాటిని ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అని విడదీయడం వల్ల ఒకే యూనిట్ రక్తంతో 3 రోగులకు సహాయం చేయవచ్చు. చాలామందికి రక్తదానం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అవి, రక్తదానం చేస్తే బలహీనమవుతారని, రక్తదానం చేస్తే లావు తగ్గిపోతారని, దీనివల్ల వ్యాధులు వస్తాయని అపోహపడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. రక్తదానం చేసిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని నీరు ఎక్కువగా తాగడం వల్ల సాధారణ జీవితం కొనసాగించవచ్చు. అలాగే రక్తదానం చేయడం వల్ల లావు తగ్గుతారు అనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం కూడా లేవు. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట.

రక్తం ఇచ్చిన చేతితో బరువైన వస్తువులను ఎత్తడం, కఠినమైన వ్యాయామాలు, ఆటలు ఆడడం వంటివి 24 గంటల పాటు చేయకూడదు. ఆహారం విషయంలోకి వస్తే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు అంటే ఆకుకూరలు, బీన్స్, దానిమ్మ, ఖర్జూరం తీసుకోవాలి. రక్తదానం ఇచ్చే సమయంలో లేదా తర్వాత అయినా కళ్ళు తిరగడం, బలహీనంగా అనిపించడం వంటివి జరిగితే వెంటనే కాళ్ళు మడుచుకొని కూర్చోవడం లేదా పడుకోవడం చేయాలి. ఒకసారి రక్తదానం చేసిన వ్యక్తి తరువాత మళ్ళీ రక్తదానం చేయడానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. అంటే యాజ్ పర్ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం పురుషులు ప్రతి 3 నెలలకు ఒకసారి, మహిళలు ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి. దీనిని బట్టి ఒక సంవత్సరంలో ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 3 నుండి 4 సార్లు సురక్షితంగా రక్తదానం చేయవచ్చు. సో విన్నారుగా, ఇదండి ఈనాటి యువతరంగం కార్యక్రమం. మళ్ళీ మరో మంచి విషయంతో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి, సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లకొచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని

రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను, ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేరర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులో పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలెటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ,
ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని

0: ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపైన ప్రశ్నలు లేవనెత్తుతుందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 ఏళ్ల నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మారుమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్ళారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్ బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 2 మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదనపు డైరెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్, విశాఖపట్నం సెజ్ డిప్యూటీ కమిషనర్ భవానీశ్రీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా అనేక రకాల ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, సరళీకృత కస్టమ్స్ విధానాలు, మెరుగైన నియంత్రణ సహకారం ద్వారా భారతీయ ఎగుమతులకు మెరుగైన మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని, తద్వారా అన్ని రంగాల ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సుంకాల తొలగింపుతో యూకే మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తుల పోటీతత్వం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్పై ప్రత్యేక ప్లీనరీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, దేశ ఆర్థిక ప్రగతికి కార్మికులే అసలైన నిర్మాతలని, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య నైపుణ్యాల గుర్తింపు, పరస్పర సహకారము పెరగాలని, మహిళా కార్మికులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం 850 మంది పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కొత్తకోట చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ జడ్పీ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని 47వ డివిజన్ రామ్నగర్, 62వ డివిజన్ మంకమ్మ తోటలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఈ ఉదయం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పలు పథకాల కింద బడ్జెట్ విడుదల, వ్యయంపై జిల్లాల వారీగా పనితీరు పరిశీలనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పప్పు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భవనాల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళకు శక్తి అనే నినాదంతో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ఫ్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు

0: రక్షణ, అత్యవసర పోలీసు సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు.
1: సహచరి నీ సురక్షలో భాగంగానే సహచరి అన్న ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. 3500 మహిళా లీడర్లు ఎవరైతే మెప్మా గుర్తించిందో వాళ్లకు భద్రతలో మనము ఒక రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓరియంటేషన్ లో భాగంగానే ఈ రోజు 10% ఆఫ్ దీస్ ఉమెన్ ని వివిధ పోలీస్ స్టేషన్లకు, అంటే ట్రాఫిక్, లాండ్ ఆర్డర్, భరోసా, ఉమెన్ పోలీస్ స్టేషన్, వాళ్ళని విజిట్ కి తీసుకెళ్లడం, పోలీస్ సేవలు ఏం అందిస్తుందో పబ్లిక్ కి విమెన్ ద్వారా తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గోదావరి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా తరలించి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఇవాళ సుందిల్లా, అన్నారం రెండు కూడా గ్రౌటింగ్ చేసి ఇక్కడైతే బుంగలు పడ్డాయని మీరు అంటున్నారో అట్లాంటిది ఏం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పారుతున్న గోదావరిలో నీళ్లు ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి హైదరాబాద్, సింగరేణి, అదేవిధంగా పవర్ ప్లాంట్స్కి

0: రెండు కూడా గ్రౌటింగ్ చేసి ఇక్కడైతే బుంగలు పడ్డాయని మీరు అంటున్నారు, అట్లాంటిది ఏం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ పారుతున్న గోదావరిలో నీళ్లు ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి హైదరాబాద్ సింగరేణి అదేవిధంగా పవర్ ప్లాంట్స్కి ఈ ప్రాంత ప్రజలకి తాగునీళ్ళు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.
1: కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ డ్రైక్లోరైడ్ అనే గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించడానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామమని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
2: పారాక్విట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు ఎంత ప్రాణాంతకమో మనందరికి ఇప్పటికే అర్థమైంది. చాలా మంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ పారాక్విట్ గడ్డి మందును తీసుకోవడంతో విరుగుడు లేక చాలా మంది చనిపోయిన సందర్భాలు. డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ అయింది, బ్యానింగ్ ఆఫ్ పారాక్విట్ డైక్లోరైడ్ ఆర్డర్ 2026 ద్వారా. ఇది ఒకటి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ గెజెట్. దీని మీద 30 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత బ్యాన్ చేస్తారు. దీంతో
1: ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు తప్పనిసరిగా తమకు కేటాయించిన ఫారంను పూర్తి చేసి సమర్పించాలని, ఈ ఫారాలను సమర్పిస్తేనే వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
3: తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేయడం జరిగింది. నో ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్, నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి ఇన్ ద రోల్. మన జిల్లాలో 475,694 ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్ ఖచ్చితంగా ఈ ఫామ్ వేసుకోవాలి. వాళ్ళు ఈ ఫామ్ వేస్తేనే వాళ్ళ పేర్లు ఎలక్టర్.
1: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు నేతృత్వంలో ఒక బృందం ఈరోజు ఢిల్లీకి వెళ్లింది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఈ బృందం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి విజ్ఞప్తి చేయనుంది. కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సిసిఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లే ఎగుమతి సరుకులను ఈ ఉదయం హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026లో భాగంగా బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఇన్ బ్రిక్స్ ఫ్యామిలీ కంట్రీస్పై ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేక ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేతులకు చేను కబుర్లు,
1: పంట సాగు ఇంటి బాగు
0: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు
2: చేను కబుర్లు. మీ చింత
3: లేదిక, మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: పాత్ర పోషిస్తున్నది రాజేష్. రాము యొక్క భార్యగా లక్ష్మి, పాత్ర పోషిస్తున్నది శాంతి. రాము మరియు లక్ష్మి యొక్క కుమార్తెగా చిన్ని, పాత్ర పోషిస్తున్నది సుష్మిత. గురువుగా శరణ్య, పొరిగింటి వారిగా శ్రవంతి, పాత్ర పోషిస్తున్నది అంజమ్మ. ఉదయం లక్ష్మి వంటగదిలో పనిచేస్తుంది. రాము బయట కూర్చొని పొలం వైపు చూస్తున్నాడు. లక్ష్మి మరియు రాము మధ్య సంభాషణ.
1: రాము, టీ తాగుతావా? చల్లారిపోతుంది.
2: ఇవ్వు, మనసు కూడా బాగాలేదు, శరీరం కూడా సహకరించడం లేదు.
1: నిన్న కూడా సరిగ్గా తినలేదు, ఏమైంది అసలు?
2: పంట గురించి ఆలోచిస్తేనే తినాలనిపించడం లేదు. నీళ్ల సమస్య రోజురోజుకు పెరుగుతుంది.
1: అవును, బోర్ వేసినా నీళ్లు సరిగ్గా రావడం లేదు, ఖర్చు మాత్రం పెరుగుతుంది.
2: ఈసారి విత్తనాలు కూడా ఖరీదుగా వచ్చాయి. ఎరువులు, మందులు అన్నీ కలిపి ఖర్చు చాలా ఎక్కువైంది.
1: మనం సంపాదించేది కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది.
2: అదే నాకు భయం, అప్పులు పెరుగుతున్నాయి.
0: చిన్ని స్కూల్కు రెడీ అవుతూ వస్తుంది. నాన్న, మీరు ఎందుకు అలా ఆందోళనగా ఉన్నారు?
2: ఏం లేదమ్మా, పొలం గురించి ఆలోచిస్తున్నాను.
0: నాన్న, మా పాఠశాలలో నిన్న ఒక కొత్త విషయం చెప్పారు.
2: ఏమిటమ్మా అది?
0: మిల్లెట్లు. గురువుగారు చెప్పారు ఇవి పాతకాలపు ధాన్యాలు అని.
1: మిల్లెట్లు అంటే రాగి జొన్నలేనా?
0: అవును అమ్మా, ఇంకా చాలా రకాలుంటాయి అంటారు.
2: అవి మనకు ఉపయోగమా?
0: గురువుగారు చెప్పారు తక్కువ నీటితో పండుతాయట.
2: మనకు నీళ్ల సమస్య ఉన్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడవచ్చు.
1: కానీ మనం అలాంటి పంటలు ఎప్పుడు వెయ్యలేదు కదా.
2: అవును, అదే భయం. కానీ మార్పు అవసరం అనిపిస్తుంది.
0: నాన్న, మీరు మా గురువుగారిని అడిగితే వారు పూర్తి వివరంగా చెప్తారు కదా.
2: సరే, ఈరోజు నేను మీ పాఠశాలకు వస్తాను.
0: పాఠశాలలో గురువుగారు క్లాస్ తీసుకుంటున్నారు. రాము బయట వేచి ఉంటాడు. గురువుగారు మరియు రాము మధ్య సంభాషణ. పిల్లలు, ఈరోజు మనం చిరుధాన్యాల గురించి మరింతగా తెలుసుకుందాం.
3: మేడం, మా నాన్న బయట ఉన్నారు, ఆయనకు కూడా చెప్పండి.
0: తప్పకుండా, లోపలికి రమ్మను.
2: నమస్కారం మేడం.
0: నమస్కారం, కూర్చోండి. ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు?
2: చిరుధాన్యాల గురించి విన్నాను, అవి నిజంగా రైతులకు ఉపయోగమా?
0: చాలా ఉపయోగం. ఇవి చిన్న గింజల ధాన్యాలు, రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు.
2: వీటిలో ఎన్ని రకాలుంటాయి మేడం?
0: చిరుధాన్యాలు రెండు రకాలు. మొదటిది ప్రధాన చిరుధాన్యాలు, రెండవది లఘు చిరుధాన్యాలు.
2: వీటిని మన ఆహారాల్లో చేర్చడం వల్ల ఉపయోగాలేంటి మేడం?
0: చిరుధాన్యాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి ముఖ్యంగా పర్యావరణ అనుకూలమైన ధాన్యాలు మరియు శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలు అందిస్తాయి.
2: చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందా మేడం?
0: ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. చిరుధాన్యాలలో యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో నూతన కణాల వృద్ధి జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మెరుగుపరుస్తుంది.
2: చిరుధాన్యాలు సాగుకు వాతావరణ పరిస్థితులు ఏంటి మేడం?
0: చిరుధాన్యాలు వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెరుగుతాయి.
2: ఇవి పండించడం కష్టమా మేడం?
0: కాదు, అసలు బియ్యం కంటే సులభం.
2: చిరుధాన్యాలకి నీరు మరియు ఎండలు ఎక్కువగా అవసరం అవుతుందా మేడం?
0: చిరుధాన్యాలకి తక్కువ నీరు ఉపయోగపడుతుంది మరియు ఎండలు ఎక్కువైనా కూడా తట్టుకోగలుగుతాయి. అంతేకాదు, వర్షాధార ప్రాంతాల్లో కూడా చిరుధాన్యాలు బాగా పండుతాయి.
2: చిరుధాన్యాలు ఎలాంటి నేలలో పెరుగుతాయి మేడం?
0: నీరు త్వరగా ఇంకిపోయే ఇసుకతో కూడిన నేలలు లేదా ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి.
2: చిరుధాన్యాలను మన ప్రాంతాల్లో పండించే అవకాశం ఉందా మేడం?
0: సాధారణంగానే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల కారణంగానే ఈ రెండు పొడి ప్రాంతాలలో చిరుధాన్యాల సాగుకు మంచి అవకాశం ఉంది. ఇవి ఎక్కువగా రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పండిస్తారు.
2: ప్రధాన మిల్లెట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి మేడం?
0: జొన్న, రాగి మరియు సజ్జ. వీటిని ప్రధాన మిల్లెట్లు అని అంటాము. జొన్నలు శక్తినిచ్చే ఆహారంగా మనం తీసుకుంటాము. వీటితో మనం రొట్టెలు మరియు సంగటి కూడా చేసుకోవచ్చు. సజ్జలు, ఇవి పౌష్టిక ఆహారంగా మనం తీసుకుంటాము. రాగి, ఇది మనం తరచుగా ఉపయోగించేది. వీటితో మనం రాగి జావ, రాగి సంగటి లాంటి వివిధ రకాలుగా చేసుకుని తింటాము.
2: మరి లఘు చిరుధాన్యాలు ఎన్ని రకాలుంటాయి మేడం?
0: కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగలు అని అంటాము.
2: లఘు చిరుధాన్యాల్లో ఉండే పోషకాలు ఏంటి మేడం?
0: పోషక విలువలు దాదాపు గోధుమలలో సరితూగును, దాదాపు 10% బరువును కలిగి ఉంటాయి. ఎక్కువ పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. చిరుధాన్యాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచివి.
2: వీటిని ఏ వయస్సు వారు తినవచ్చు మేడం?
0: పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులతో సహా అన్ని వయసుల వారికి ప్రయోజనాలతో కూడిన పోషకమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా పరిగణించబడతాయి.
3: మేడం, ఇది ఆరోగ్యానికి ఎలా మంచివి?
0: చిరుధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా

శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో ద్వితీయ మరియు తృతీయ సంవత్సరము చదువుతున్నాము. ఈరోజు మేము తీసుకున్న అంశము చిరుధాన్యాలు ఆరోగ్యానికి అమృతం. పాత్రలు రైతుగా

0: ఉంటుంది, శరీరానికి శక్తినిస్తాయి.
1: అంటే ప్రజలు తినడం ప్రారంభిస్తే డిమాండ్ పెరుగుతుందా మేడం?
0: ఖచ్చితంగా, ఇప్పుడు చాలామంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు.
1: మార్కెట్లో మంచి ధర దొరుకుతుందా మేడం మరి?
0: అవును, నగరాల్లో మిల్లెట్లకు మంచి డిమాండ్ ఉంది.
2: నాన్నా, ఇది మనకు మంచి అవకాశం కదా?
1: అవునమ్మా, ఇప్పుడు నాకు అర్థమవుతోంది.
0: మార్పు మొదట కష్టమనిపిస్తుంది, కానీ ఫలితం మంచిదే.
1: సరే మేడం గారు, నేను ప్రయత్నిస్తాను.
0: గ్రామంలో ఆఫీసర్ దగ్గర రాము మరియు అధికారి మధ్య సంభాషణ.
1: మేడం, నేను చిరుధాన్యాలు పండించాలనుకుంటున్నా, నాకు పూర్తి వివరాలు చెప్పండి.
2: చాలా మంచి నిర్ణయం. మీలాంటి రైతులు ముందుకు వస్తే గ్రామం మారుతుంది.
1: విత్తనాలు ఎలా పొందాలి మేడం?
2: మేమే అందిస్తాము, సబ్సిడీ కూడా ఉంటుంది.
1: పంట పద్ధతి ఎలా ఉంటుంది మేడం?
2: భూమిని సిద్ధం చేసి సరైన కాలంలో విత్తనాలు వేయాలి. నీరు తక్కువగా సరిపోతుంది.
3: పంట నష్టపోయే అవకాశం ఉందా?
2: చాలా తక్కువ, ఇవి బలమైన పంటలు.
1: మార్కెటింగ్ గురించి చెప్పండి మేడం.
2: ఇప్పుడు ఆర్గానిక్ మార్కెట్లకు నగరాల్లో మంచి డిమాండ్ ఉంది.
3: నాన్నా, ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా?
1: అవునమ్మా, ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది.
0: రాము యొక్క కుటుంబం మరియు పొరిగింటి అంజమ్మ మధ్య సంభాషణ.
2: ఏంటి లక్ష్మి, ఎలా ఉన్నావు? కుటుంబంలో అందరూ బాగున్నారా?
3: హా, నేను బాగానే ఉన్నాను, కానీ రాముకే ఆరోగ్యం బాగలేదు.
2: ఎందుకు లక్ష్మి, ఏమైంది?
3: రాము ఈ మధ్య చాలా అలసటగా, బలహీనతగా అనిపిస్తున్నాడు.
2: నాకు కూడా మొన్నటి వరకు అలాగే అనిపించింది. నేను కొన్ని చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను తినడం మొదలుపెట్టాను. నాకు ఇప్పుడు ఆరోగ్యం చాలా మెరుగుపడింది.
3: అవునా, మాకు కూడా చెప్పండి ఆ చిరుధాన్యాల పదార్థాలు.
2: హా లక్ష్మి, తప్పకుండా చెప్తాను.
3: ఆ వంటలు ఎలా చేయాలి మరి?
2: రాగి సంగటి చేయడం చాలా సులువు. రాగి సంగటి తయారీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బియ్యం, ఉప్పు, నీరు. తయారు చేసే విధానం: ముందుగా నీటిలో బియ్యాన్ని పోసి ఉడికించుకోవాలి. తరువాత రాగి పిండిని కొద్ది కొద్దిగా నీటిలో కలుపుకొని పెట్టుకోవాలి. ఉడికిన బియ్యంలో పిండిని పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. దీనితో రాగి సంగటి తయారవుతుంది.
1: రాగి సంగటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మేడం?
2: పోషకాహార లోపం మరియు రక్తహీనతను నివారించడం వంటివి, మరియు సూక్ష్మజీవులుగా పనిచేస్తుంది. డయాబెటీస్ వ్యాప్తిని నివారిస్తుంది. ఇంకా చాలా రకాలైన వంటలు రాగి పిండితో చేస్తారు. రాగి పిండితో రాగి లడ్డు, రాగి జావా, రాగి దోశ, రాగి సత్తు, ఇంకా ఎన్నో చేసుకోవచ్చు.
3: లడ్డు కూడా రాగి పిండితో చేస్తారా? మరి రాగి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు కాస్త వివరంగా చెప్పగలరా?
2: రాగి లడ్డుకి తయారీకి కావలసిన పదార్థాలు: రాగి పిండి, నెయ్యి, బెల్లం, కొబ్బరి పాలు, నువ్వులు, పల్లీలు, బాదం, జీడిపప్పు, యాలకులు.
3: మరి ఈ లడ్డుని ఎలా తయారు చేస్తారు?
2: ముందుగా నువ్వులు, పల్లీలు, తురిమిన కొబ్బరిను వేరువేరుగా వేయించుకోవాలి. తరువాత వేరే పాత్రలో నెయ్యి వేసుకొని రాగి పిండిని వేయించుకోవాలి. తరువాత వేయించిన బాదం పప్పు, పల్లీలు, కొబ్బరి, నువ్వులు వేసి కలుపుతూ ఉండాలి. బెల్లం యాలకుల పొడిని వేసుకొని మరికొద్దసేపు కలుపుకొని తరువాత ఈ రాగి పిండి మిశ్రమం చల్లారనివ్వాలి. ఆ పిండితో నెయ్యి వేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇలా రాగి లడ్డును తయారు చేసుకోవచ్చు.
3: రాగి లడ్డు వల్ల కలిగే ఉపయోగాలేంటి?
2: పోషకాహార లోపం మరియు రక్తహీనతను నివారించడం. ఇలాంటి సూక్ష్మజీవులుగా పనిచేస్తుంది. డయాబెటీస్ వ్యాప్తిని నివారిస్తుంది.
3: ఇది చాలా ఆరోగ్యకరమైన విషయమే.
2: ఆరోగ్యం కోసం చిన్న మార్పు చాలా పెద్ద ఫలితం ఇస్తుంది.
1: ఇక నుంచి నేను చిరుధాన్యాలు తప్పకుండా తింటాను.
0: సాయంత్రం రాము ఇంట్లో సంభాషణ.
3: ఇవాళ రాగి లడ్డు చేశాను.
1: అవునా, నాకు కూడా ఇవ్వు.
0: గురువుగారు చెప్పారు కదా ఇవి ఆరోగ్యానికి మంచివని.
3: మనం ఇప్పటి నుంచి వీటినే ఎక్కువగా వాడాలి.
0: కొన్ని నెలల తర్వాత
1: ఈసారి పంట చాలా బాగా వచ్చింది మేడం.
3: మా జీవితం కూడా మారిపోయింది.
0: మీరు మంచి ఉదాహరణ అయ్యారు. ఇప్పుడు మీరు ఇతర రైతులకు చెప్పాలి.
1: ఖచ్చితంగా, అందరికీ అవగాహన కల్పిస్తాను.
0: ఇది నిజమైన మార్పు. ముగింపు. చిరుధాన్యాలలో పోషక విలువలు మరియు వాటి యొక్క ఉత్పత్తుల వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి. ఇవి సగటు మనిషికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా చిరుధాన్యాల వల్ల రక్తపోటు, జీర్ణశయ సమస్యలు మరియు గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. చిరుధాన్యాలు రైతులకు లాభదాయకరమైన పంటలు, వినియోగదారులకు ఆరోగ్యమైన ఆహారం, దేశానికి సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సరైన ప్రణాళికతో మిల్లెట్లు గ్రామీణ అభివృద్ధికి కీలకంగా మారగలవు. మిల్లెట్లు మన ఆరోగ్యం, మన భవిష్యత్తు.
4: గత వారం అడిగిన మొదటి ప్రశ్న. ఏ యాప్ ద్వారా?

0: రైతులు పంటను నేరుగా మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఆప్షన్ ఏ ఈనాం, ఆప్షన్ బి ఈ కిసాన్ మిత్ర. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈనాం.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
0: ఏ పథకం ద్వారా రైతులు డ్రోన్ మరియు స్ప్రింక్లర్లను సబ్సిడీ ద్వారా పొందవచ్చు? ఆప్షన్ ఏ నమో డ్రోన్ దీదీ పథకం, ఆప్షన్ బి ప్రధానమంత్రి కృషి సంచాయ్ పథకం. సరైన సమాధానం ఆప్షన్ బి ప్రధానమంత్రి కృషి సంచాయ్ పథకం. గత వారం ప్రసార కావన్న చేన్ కబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు: బతికేపల్లి నుండి నాగభూషణం కొనకల మహాలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత, నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు పంపినవారు భద్రాద్రి కృతగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కృతగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ, హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గత వారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండవ ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు పంపినవారు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ చింతగూడ నుండి సనా.
2: అందరికీ శుభోదయం. మన కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, ప్రతి సమాజానికి ఎంతో ముఖ్యమైన ఒక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే గ్రామీణ యువతకు నైపుణ్య అభివృద్ధి, స్వావలంబనకు సుస్థిర అభివృద్ధికి నూతన దిశ. నేటి కాలంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా విజయానికి కీలకంగా మారాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు, చిన్న పరిశ్రమలు, డిజిటల్ సాంకేతిక, స్వయం ఉపాధి వంటి అనేక రంగాల్లో గ్రామీణ యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన అవగాహన, శిక్షణ, ఆత్మవిశ్వాసం అవసరం. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువత తమలోని ప్రతిభను ఎలా గుర్తించాలి, ఏ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ప్రభుత్వ శిక్షణ అవకాశాలను ఎలా వినియోగించుకోవాలి, గ్రామంలోనే ఉపాధి అవకాశాలను ఎలా సృష్టించుకోవాలి వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను తెలుసుకుందాం. మన దేశ అభివృద్ధికి గ్రామాలు పునాదులైతే గ్రామాల అభివృద్ధికి యువత ప్రధాన శక్తి. భారతదేశ జనాభాలో అత్యధిక శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతి వృత్తులు, గ్రామీణ సేవా రంగం వంటి అనేక రంగాలు గ్రామాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కగా నిలుస్తున్నాయి. ఈ రంగాలను మరింత బలోపేతం చేయగల సామర్థ్యం యువతలో ఉంది. అయితే నేటి పరిస్థితుల్లో కేవలం చదువు పూర్తి చేయడం మాత్రమే విజయానికి సరిపోదు. విద్యతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. అందుకే నేటి కాలాన్ని నైపుణ్యాల యుగం అని పిలుస్తున్నారు. చేతిలో ఒక మంచి నైపుణ్యం ఉంటే ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. అంతేకాకుండా స్వయం ఉపాధిని ప్రారంభించి ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చు. ప్రియమైన శ్రోతలారా, గ్రామాల్లో మనం తరచూ ఒక మాట వింటుంటాం, చదువు పూర్తయింది, ఇప్పుడు మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది అని. ఉద్యోగం రావడం మంచి విషయమే, కానీ ఉద్యోగం ఒక్కటే జీవనోపాధికి మార్గం కాదు. మన దగ్గరున్న భూమి, పశు సంపద, ప్రకృతి వనరులు, స్థానిక కళలు, సంప్రదాయ జ్ఞానం, మన చేతి వృత్తులు, ఇవన్నీ కూడా ఉపాధికి బలమైన ఆధారాలు. వీటిని ఆధునిక సాంకేతికతో కలిపి ఉపయోగించగలిగితే గ్రామాల్లోనే మంచి ఆదాయం పొందవచ్చు. దీనికి అవసరమయ్యేది సరైన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. నైపుణ్య అభివృద్ధికి అంటే కేవలం ఒక వృత్తిని నేర్చుకోవడం మాత్రమే కాదు, ఒక పనిని సమర్థవంతంగా చేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. ఉదాహరణకు, రైతు ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవడం ఒక నైపుణ్యం, మొబైల్ ద్వారా మార్కెట్ ధరలు తెలుసుకోవడం ఒక నైపుణ్యం, పాల ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ఒక నైపుణ్యం, కంప్యూటర్ ఉపయోగించడం, డిజిటల్ చెల్లింపులు నిర్వహించడం, వినియోగదారులతో మర్యాదగా మాట్లాడడం, ఖర్చు ఆదాయాలను లెక్కించడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇవన్నీ కూడా నైపుణ్యాలే. ఈ చిన్న చిన్న నైపుణ్యాలే ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు.

ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త సాంకేతికత ప్రతి రంగంలోకి ప్రవేశిస్తుంది. వ్యవసాయంలో డ్రోన్లు, మట్టి పరీక్షలు, వాతావరణ అంచనాలు, మొబైల్ యాప్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు రైతు అనుభవంతో మాత్రమే వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమయ్యాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని వాటిని నేర్చుకున్న యువత వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా మార్చగలుగుతున్నారు. గ్రామీణ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగం ఒకటి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకున్న యువత ఎంతో మంది ఉన్నారు. కొందరు పట్టణాలకు వలస వెళ్తున్నారు, మరికొందరు తమ చదువుకు సంబంధం లేని పనులు చేస్తున్నారు. అయితే నేటి పరిస్థితుల్లో గ్రామాల్లోనే అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని గుర్తించి వాటికి అవసరమైన శిక్షణ పొందితే మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. అవకాశాలు లేవని అనుకోవడం కంటే మనలోని సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. వ్యవసాయం మన గ్రామీణ జీవితానికి ప్రాణధారం. కానీ సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. మట్టి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఏ పంటకు ఏ పోషకాలు అవసరమో తెలుసుకోవచ్చు. నీటిని పొదుపుగా వినియోగించే డ్రిప్ స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను నీటి వినియోగాన్ని తగ్గించి దిగుబడిని పెంచుతాయి. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మంచి ధర కూడా లభించే అవకాశం ఉంది. సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించే పర్యావరణాన్ని కూడా కాపాడతాయి. వ్యవసాయం మాత్రమే కాకుండా దానికి అనుబంధ రంగాలు కూడా యువత గొప్ప అవకాశాలను అందిస్తున్నాయి. పాడి పరిశ్రమలో మంచి జాతి పశువులను పెంచడం, శాస్త్రీయ పద్ధతిలో పశుపోషణ చేయడం, పాలన మాత్రమే విక్రయించకుండా పెరుగు, నెయ్యి, పన్నీర్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అలాగే కోళ్ల పెంపకం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు వంటి రంగాల్లో కూడా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ రంగాల్లో శిక్షణ పొందిన యువత తమ గ్రామాల్లోనే విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీనివల్ల చిరుధాన్యాలు, సేంద్రియ ఉత్పత్తులు, రసాయన రహిత కూరగాయలు, సహజ పద్ధతుల్లో పండించిన పండ్లకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. గ్రామీణ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పంటను పండించడం మాత్రమే కాదు, దానిని శుభ్రపరచడం, ప్యాకింగ్ చేయడం, బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకెళ్లడం నేర్చుకుంటే ఆదాయం మరింత పెరుగుతుంది. 1 కిలో ముడి ధాన్యాన్ని నమ్మడం కంటే అదే ధాన్యాన్ని పిండిగా, మిశ్రమంగా లేదా ఆరోగ్య ఆహారంగా తయారు చేసి విక్రయిస్తే అధిక లాభం పొందవచ్చు. ప్రియమైన యువ మిత్రులారా, నేటి కాలంలో డిజిటల్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. స్మార్ట్ ఫోన్ కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, అదొక విద్యాలయం, ఒక మార్కెట్, ఒక బ్యాంకు, ఒక కార్యాలయం కూడా. ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడం, పంటల మార్కెట్ ధరలు చూడడం, వాతావరణ సమాచారాన్ని పొందడం, ఆన్లైన్లో శిక్షణలు నేర్చుకోవడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, తమ ఉత్పత్తులను సోషల్ మీడియా ద్వారా విక్రయించడం, ఇవన్నీ ఒక మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. అందుకే ప్రతి గ్రామీణ యువకుడు డిజిటల్ నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. మన గ్రామాల్లో ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. కొందరు అద్భుతంగా చేతివృత్తులు చేస్తారు, మరికొందరు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేస్తారు, కొందరు సంప్రదాయ కళల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ ప్రతిభను వ్యాపారంగా మార్చుకోవడం కూడా ఒక నైపుణ్యమే. నేడు ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళు, పొడులు, సిరిధాన్యాల ఉత్పత్తులు, చేతి పనులు, బుట్టలు, బొమ్మలు, హస్తకళకులు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. సరైన శిక్షణతో పాటు నాణ్యతను పాటిస్తే చిన్న పరిశ్రమను కూడా విజయవంతంగా నిర్వహించవచ్చు. గ్రామీణ అభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. గ్రామంలో నివసించే ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకునే పరిస్థితులు కల్పించడం కూడా అంతే ముఖ్యమైనది. నైపుణ్యవంతులైన యువత గ్రామంలో ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయి, రైతులు కొత్త సేవలు అందుతాయి, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందుకే నైపుణ్య అభివృద్ధి అనేది వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామ అభివృద్ధికి కూడా అత్యంత అవసరమైన పెట్టుబడి. ఈ దిశగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ యువతకు అనేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం యువతలోని ప్రతిభను వెలికి తీయడం, వారికి ఆధునిక శిక్షణ అందించడం, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడం. అయితే చాలా మంది యువతకు

ఈ అవకాశాల గురించి పూర్తిగా తెలియకపోవడం ఒక పెద్ద సమస్య. సమాచారం లేకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోతున్నారు. అందువల్ల ప్రతి యువకుడు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఉపాధి కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదిస్తూ అందుబాటులో ఉన్న శిక్షణా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందించే శిక్షణలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది. శిక్షణ పొందడం మాత్రమే కాకుండా నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో పెట్టడం కూడా ఎంతో ముఖ్యం. కొంతమంది శిక్షణ పూర్తి చేసిన తర్వాత కూడా మూలధనం లేదు, వ్యాపారం ఎలా ప్రారంభించాలో తెలియదు, మార్కెట్ దొరకదు వంటి సందేహాలతో వెనకడుగు వేస్తారు. కానీ ప్రతి పెద్ద వ్యాపారం కూడా చిన్న అడుగుతోనే ప్రారంభమైంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే అనేక వ్యాపారాలు గ్రామాల్లో ఉన్నాయి. ముఖ్యమైనది మంచి ప్రణాళిక, నాణ్యత, కష్టపడే మనస్తత్వం మరియు వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడం. ఆర్థిక అక్షరాస్యత కూడా ప్రతి యువకుడుకు అవసరమైన ఒక ముఖ్యమైన నైపుణ్యం. సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును సక్రమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. నెలవారీ ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, బీమా, బ్యాంకు సేవలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. చిన్న మొత్తాలతోనే పొదుపు ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా వినియోగించడం నేర్చుకోవాలి. అవసరం లేని అప్పులను తగ్గించి ఆదాయాన్ని పెంచే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వ్యక్తి జీవితంలో స్థిరమైన అభివృద్ధిని సాధించగలడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణను గుర్తు చేసుకుందాం. ఒక గ్రామంలో వ్యవసాయంలో డిగ్రీ చదివిన యువకుడు ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడేదో చూడకుండా తన కుటుంబానికి ఉన్న కొద్దిపాటి భూమిలో చిరుధాన్యాల సాగు ప్రారంభించాడు. తర్వాత వాటిని శుభ్రపరిచి ప్యాక్ చేసి స్థానిక మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టాడు. క్రమంగా సామాజిక మాధ్యమాల ద్వారా వినియోగదారుల్ని సంప్రదించాడు. తరువాత తన గ్రామంలోని రైతుల నుంచి కూడా చిరుధాన్యాలను కొనుగోలు చేసి మార్కెట్ చేయడం ప్రారంభించాడు. కొద్ది సంవత్సరాల్లోనే తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. ఈ విజయానికి కారణం పెద్ద పెట్టుబడి కాదు, సరైన నైపుణ్యం, ప్రణాళిక, పట్టుదల, కొత్తగా ఆలోచించే దృక్పథం. మరో గ్రామంలో కొంతమంది యువతలు కలిసి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాలను తయారు చేసి చిన్న పరిశ్రమను ప్రారంభించారు. స్థానికంగా లభించే చిరుధాన్యాలు, వేరుశనగలు, నువ్వులు, శనగలు వంటి పదార్థాలతో ఆరోగ్యమైన మిశ్రమాలను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వారి ఉత్పత్తులకి మంచి ఆదరణ లభించింది. నేడు వారు తమ కుటుంబాల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇతర మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి విజయాలు మనకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అవకాశం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, అవకాశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. ప్రేమైన శ్రోతలారా, మన గ్రామాల్లో ప్రతిభకు కొదవలేదు, కొరవడింది ఒక్కటే, మన సామర్థ్యంపై నమ్మకం. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలిగిన యువకుడు ఎన్నో విజయాలను సాధించగలడు. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలని సంకల్పించండి. అనుభవం ఉన్న పెద్దలను గౌరవించండి. నిపుణుల సలహాలను వినండి. ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించండి. సమాజానికి ఉపయోగపడే పనులను చేపట్టండి. మీ విజయంతో పాటు మీ గ్రామం కూడా అభివృద్ధి చెందేలా కృషి చేయండి. భారతదేశ భవిష్యత్తు గ్రామాల్లోనే ఉంది. ఆ గ్రామాల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. నైపుణ్యవంతులైన యువత వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చగలరు, గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయగలరు, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని కొత్త వ్యాపారాలను ప్రారంభించగలరు, నిరుద్యోగాన్ని తగ్గించగలరు, వలసలను తగ్గించగలరు, మహిళల సాధికారతకు తోడ్పడగలరు, పర్యావరణాన్ని పరిరక్షించగలరు, ఆరోగ్యకరమైన, ఆర్థికంగా బలమైన, స్వయం సమృద్ధి కలిగిన గ్రామాలను నిర్మించగలరు. అందుకే యువమిత్రులారా, ఈ రోజే ఒక నిర్ణయం తీసుకుందాం. మనకు ఆసక్తి ఉన్న ఒక రంగాన్ని ఎంపిక చేసుకుందాం. ఆ రంగంలో అవసరమైన శిక్షణ పొందుదాం. మన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుందాం. కష్టపడి పనిచేద్దాం. నిజాయితీని మనం బలంగా మార్చుకుందాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు సృష్టిద్దాం. మన కుటుంబానికి అండగా నిలుద్దాం. మన గ్రామానికి ఆదర్శంగా నిలుద్దాం. దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం. భూమి మనకు ఆహారాన్ని ఇస్తుంది. ప్రకృతి మనకు జీవన ఆధారాన్ని ఇస్తుంది. సమాజం మనకు అవకాశాలను ఇస్తుంది. మనం కూడా తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి. మన జ్ఞానం, మన శ్రమ, మన నైపుణ్యం, మన సేవ, ఇవన్నీ సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలి. గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది. మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది. జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. మహత్తర మార్పుకి

0: నేటి గ్రామీణ యువతే నాయకత్వం వహించాలి. నైపుణ్యమే నిజమైన సంపద. విద్యకు నైపుణ్యం తోడైతే విజయం సాధ్యం. కష్టానికి పట్టుదల జత కలిస్తే అసాధ్యమనే మాటే ఉండదు. ఆత్మవిశ్వాసానికి నిరంతర అభ్యాసం తోడైతే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుంది. ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ జీవితాన్ని మాత్రమే కాదు, తమ గ్రామ భవిష్యత్తును కూడా మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఆ సామర్థ్యాన్ని గుర్తించి, నైపుణ్యాన్ని పెంపొందించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం మన అందరి బాధ్యత. ఇదే సుస్థిర గ్రామాన్ని అభివృద్ధికి మార్గం. ఇదే నవ భారత నిర్మాణానికి పునాది. ధన్యవాదాలు.
1: చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
2: మిల్లెట్లలో ఎక్కువగా ఉండే పోషకం ఏమిటి? ఆప్షన్ ఏ ఫ్యాట్, ఆప్షన్ బి ఫైబర్.
1: ప్రశ్న మరొకసారి విందాం.
2: మిల్లెట్లలో ఎక్కువగా ఉండే పోషకం ఏమిటి? ఆప్షన్ ఏ ఫ్యాట్, ఆప్షన్ బి ఫైబర్. రెండవ ప్రశ్న, మిల్లెట్లు తినడం వల్ల ఏది మెరుగుపడుతుంది? ఆప్షన్ ఏ జీర్ణక్రియ, ఆప్షన్ బి చూపు.
1: ప్రశ్న మరొకసారి విందాం.
2: రెండవ ప్రశ్న, మిల్లెట్లు తినడం వల్ల ఏది మెరుగుపడుతుంది? ఆప్షన్ ఏ జీర్ణక్రియ, ఆప్షన్ బి చూపు.
3: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 1 8 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8 3 3 8 1 8 2 3 8. వచ్చే వారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
4: PGTAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
5: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
6: ఈనాటి చేను కబుర్లు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి సమయం 1:50 అవుతుంది. ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
7: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే ఖబరో కే సాథ్ మే నీతికా త్యాగి. भारत और बरतानिया के दरमियान जामे इक्तिसादी तिजारती समझौता आज से लागू हो गया है. वजीर आजम ने कहा है कि इस समझौते से भारत के सनतकारों, छोटे, बहुत छोटे और मुतवस्सित दर्जे के सनती इदारों और किसानों में एक नया जोश पैदा होगा. तिजारत और सनत के वजीर पीयूष गोयल ने कहा है कि खुरदनी तेल, सब्जियां और डेयरी जैसी अहम मसनूआत इस समझौते के तहत पूरी तरह महफूज हैं. सदर जमहूरिया द्रौपदी मुर्मू ने और ज्यादा भलाई के लिए आयुर्वेद में जदीद तौर तरीकों की अहमियत पर जोर दिया है. भारत ने अक्वामे मुत्तहिदा में इस्लाहात की जरूरत पर जोर दिया है और ये भी कहा है कि कोई कदम न उठाने की वजह से इस इदारे पर से अवाम का भरोसा खत्म हो रहा है. आज ओडिशा के लिए मूसलाधार बारिश की पेशगोई की गई है और आलमी फीफा फुटबॉल कप के मुकाबले में आज रात अटलांटा स्टेडियम में दूसरे सेमीफाइनल में दिफाई चैंपियन अर्जेंटीना का सामना इंग्लैंड से होगा. अब खबरें तफसील से. वजीर आजम नरेंद्र मोदी ने आज कहा है कि जामे इख्तिसादी और तिजारती समझौता CETA और सोशल सिक्योरिटी से मुतालिक समझौता जो आज से नाफिज हुआ है, भारत और बरतानिया के दरमियान साझेदारी में एक अहम पेशरफ्त है. जनाब मोदी ने ये बात कॉमर्स और सनत के मरकजी वजीर पीयूष गोयल की एक सोशल मीडिया पोस्ट को शेयर करते हुए कही. वजीर आजम ने मजीद कहा कि

0: आणि श्रोते हो, या गीताबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या आठवड्यात सोमवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनालीचा नमस्कार.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: మాటైనా
10: పాటైనా
11: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
9: ఏ చోటైనా
10: శ్రోతల ఆనందాలగని
9: మధుర గానాల మనోరంజని
10: మన జనరంజని
11: మనసునే
10: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
11: 2324 0856.
10: శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: దూతం, కర్షక జనావళికి తారక మంత్రం,
1: మహిళా లోకానికి ప్రియనేస్తం,
0: యువజనులకై ఉత్తుంగ తరంగం,
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్నీ తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: ఆకాశవాణి సమయం 3 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.
6: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్త కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ కార్మిక ఉపాధి మంత్రుల సమావేశం హైదరాబాద్లో జరుగుతోంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరుగుతున్న ఈ చర్చల్లో బ్రిక్స్ దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా పాల్గొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం, సామాజిక భద్రతా ఒప్పందాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంచుకున్నారు. ఇవి ఉభయ దేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తాయని, భారతీయ రైతులు, ఎంఎస్ఎంఈలు, నిపుణులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మారియట్ హోటల్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ ప్లీనరీ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కార్మికులే దేశ ఆర్థిక ప్రగతికి అసలైన నిర్మాతలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల హక్కులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంప్ వెట్ రన్పై ఎక్స్లో కేటీఆర్ స్పందించారు. రైతులతో కలిసి బీఆర్ఎస్ సాధించిన విజయమిది అన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లనే నార్లాపూర్లో జలగర్జన జరిగిందని, అన్ని వైపులా ఒత్తిడి పెంచడంతో సీఎం దిగిరాక తప్పని పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని 47వ డివిజన్ రామ్నగర్, 62వ డివిజన్ మంకమ్మ తోటలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణం పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుల్తో కలిసి శంకుస్థాపన చేశారు.

తెలంగాణ సెక్రటేరియట్ మహిళా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మెగా హెల్త్ క్యాంపును మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఇల్లు, ఉద్యోగ బాధ్యతలతో పాటు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని సూచించారు. అనారోగ్యం తీవ్రతరమయ్యేంత వరకు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో ఉక్కపోతతో పాటు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు దాటి 4 నిమిషాలు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతిస్తున్నట్లు తెలిపారు. దేశ జీడిపిలో తెలంగాణ వాటా 10% ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేలా పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్టును 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీని వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. భూసేకరణ ఆలస్యం వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైందని, ఉడాన్ స్కీమ్ కింద దీనికి ఆమోదం లభించిందని చెప్పారు. అలాగే ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ రాబోతుందని ఆయన వెల్లడించారు. 1.27 లక్షల కోట్లతో 2వ విడత సెమీకండక్టర్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. అలాగే దేశంలో మొబైల్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో మొబైల్ పిఎల్ఐ 2.0 పథకానికి, 10,998 కోట్లతో NH-31 ఎలివేటెడ్ కారిడార్కు అంగీకారం తెలిపింది. ఎల్నీనో ప్రభావంతో రైతన్నలు కొంత నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అనుకున్న సమయానికి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని, దానికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్తే బాగుంటుందని సూచించారు. రేపటి నుంచి 2వ వారంలోగా 6తడి పంటలపై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. సిబిఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ లెక్కింపు ప్రక్రియపై విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, దీనివల్ల విద్యార్థులు నిరాశకు గురవుతున్నారని తెలిపింది. సమస్య పరిష్కారానికి సహకరించాలని సొలిసిటర్ జనరల్ను కోరుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకే కోర్టు ప్రయత్నిస్తోందని స్పష్టం చేసింది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో 15 రోజుల శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సమృద్ధిగా వర్షాలు కురవాలని 100ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సహస్ర కలశాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఉదయం కాళీ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు సాయంత్రం కామేశ్వరి అవతారంలో భక్తులకు అనుగ్రహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినొచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ మల్లన్న కథ నుండి నేలమ్మ సంతానం 2వ భాగం శ్రీ కచ్చు అంజయ్యవారి బృందం వినిపిస్తుంది.

అచ్చు అంజయ్య ఉక్కు కథ బృందం నీలమ్మ సంతానం రెండవ భాగం ప్రారంభం. ఏ రాఘవ రామచంద్ర ఉల్లాపురి పట్నం లోపల కన్న తల్లి నీలమదేవికి దేవదేవుడు గనక దేవ సంఘం వెళ్ళి వచ్చిండు. ఆరుగురు కొడుకుల యొక్క సంతానం పలిగినప్పుడు ఇచ్చి వెళ్ళిపోయిండు. కన్న తల్లి నీలమదేవికి నాయమ్మ ఫలం ఉన్నదాగది దీపాపం ఉన్నదాగదిరా. ఆనాడు గనక యొక్క 9 నిలబడగడు గనక మాసం నిండి వచ్చి గనక ఆరుగురు కొడుకులు ఎప్పుడు జీర్ణమైండు. కొడుకులు చూసుకుండగల్లా తల్లి సంబరపడతా ఉన్నది, సంతోషపడతా ఉన్నది. రాదు గల కాంతి సహోదరి, నాకు ఆరుగురు కొడుకులు పుట్టినని ఆనందపడుకుంటూ యొక్క రాజ్యం దేశం యొక్క దాన దర్భాలు చేసుకుంటూ ఉండగా ఏం చంగ పెంచంగ 21 దినం నిండవస్తై ఉన్నదే నాయమ్మ. ఆగో 21 దినం నాడు చూడు వరామా. పుట్టిన కొడుకులకు పేరు పెడతామని చెప్పి రాదు కాబట్టి కనుక ఊళ్ళకు ఉత్తరాలు వేసిగా ప్రజలందరూ నిలంపిండు. వేద పురోహితులుగా బ్రాహ్మణ విలువలంపిండు. పట్టణంలో ఉన్న ప్రజవారిని విలువనంపగానే రాజుల కొడుకులు పుట్టిండ్రు ఆనంద శోభితంగా అని చెప్పి కనుక పట్టణంలో ప్రజలందరూ కనుక ఆనందానానికి వచ్చిండ్రు. అచ్చిన బ్రాహ్మణ గారు కొడుకులకు ఏ విధంగా పేరు పెడతాయి ఉన్నారు. వరుగులు గరములుగా గట్టిగా లేక గట్టిన వాళ్ళున్నారు. అయ్యో ఓ రాజా ఆదిరెడ్డి సోదరి ఓ తల్లి నీలమాదేవి. అదో ఆ పెద్దవాడు కనుక ఒప్పు అందినాన ఆశ్వరరెడ్డికేమో కాపు ఉన్నాడు. గురుకపు అందినాన కుట మోరి కాపు, పట్టిపు అందినాన పాక మోరి కాపు, శిపుడు అందినాన గనుక సిర ఓరి కాపులున్నారు. గోగు పువ్వు వందనాన గోనబోరి కాపు ఉన్నారు. ఆరుగురి కొడుకులారు పేరు.

పట్టుకొని వెళ్ళిపోతాయి ఉన్నారు. పేరు పెట్టిండు ఆ వీరప్రోతుల యొక్క బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళిపోని గానీ ఇంకా రాజ్యంలో దేశంలో యంత్రాల యొక్క మారు కన్న తల్లి నీలవదేవి కనుక ఎడుగుదాసి పెట్టుకొని ఆరుగురు కొడుకులు కనుక ఆరు తొట్టలు వెసి కనుక లేపారు.

ఎప్పుడైతే కనుక అక్కడ వస్తాయి ఉన్నాయో ఒక ఏడు రెండు నెలలు కలిసే వరకల్లా కన్నతల్లి నీలవ దేవికి ఏమని ఆలోచన పుడుతూ ఉన్నది. కన్నతల్లి నీల మహాదేవికి పరా పిల్లగల్ల కనుక యొక్క వెళ్ళి కనుక కన్నతల్లికి దుర్బుద్ధి పుట్టింది పరాయి పిల్లగల్ల కనుక చెడ్డ చెంపదేప కొడుతుంది కన్న పిల్ల కనుక దగ్గర తీసుకుంటున్నదట. అగో ఆ రాజ్యం దేశం యొక్క పరిపాలన రారా చేస్తూ ఉంటుంది ఇంతే ఇంతే పిల్లగల్లి పెరిగి పెద్దలు అయితే ఉంటాం. అగో దుర్బుద్ధి పుట్టింది కట్టుదల నీలమదేవికి అయ్యో నా కొడుకులు పెరిగి పెద్దలు అయితే కనుక మరి చూసావా గుడ్డతో రవ్వుతూ తీస్తే కనుక గుట్ట కుంగిపోతుంది. అరే ఇది వారు రాక కనుక నాకు పిల్లగల దొరకు దానాలు ఇస్తే ధర్మాలు ఇస్తే కనుక నా ధనం నాకున్నది గాని ఓ చూసావా గుట్టది యొక్క రవ్వు ఇస్తే గుట్ట కుంగిపోతుంది. అరే అంతకన్నా ఎక్కువ నా సంసారం. అరే చూసావా ధర్మాలు వేసింది కర్మాలు వలసింది నా కొడుకులు కొడుక ఒకరు ఇద్దరు కాదు ఆరుగురు కొడుకులు ఎట్లా బతకాలన్నది. తర్వాత ఆదిరెడ్డి సోదరుని పిలిచింది ఓనాదా ప్రాణేశ్వరుండా కొల్లాపురి పట్టవు లోపల అరే చూసావా నాగడి కనుక మాత్రం ఒక ఎంత కబురు తీసుకుంటున్నాం అనగానే అవో ఎంత పన్ను తీసుకుంటున్నామంటే కా నాగడికి మాత్రం చూసావా పావుల కనుక మాత్రం ఒక పన్ను తీసుకుంటానని చెప్పిండు. అవో నాగడికి మాత్రం పన్ను కాదు వాటర పన్ను తీసుకోమని చెప్పాము. ఇల్లు కట్టుకుంటే దర్వాజాలు ఎక్కువ ఉంటే పన్ను తీసుకోమన్నది ఓగోడికి చుట్టూ ఎక్కువ ఉంటే పన్ను తీసుకోమన్నది ఆడస్త్రీ గారిగా సిక్క చేయకుండా పన్ను తీసుకోమన్నది. అగో చూసావా గానాడు గనక దర్వారు విరిచింది కన్నతల్లి నీలవదేవి కర్మాలు వలిసింది గానాడు గనక నిలియని యొక్క పన్నులు విధించవరకల్లా. అగో చూసావా కన్న కొడుకులు దాదుకుంటూ ఉండగా గంటనే నిలగడం.

పట్నంలో గనక మాత్రం చూసేవా అగ్వ కవులు ఉండే, మరి చూసేవా ఇప్పుడు గనక యొక్క కవులు పెంచినందుకు రైతులు గనక కవులు కట్టలేక విల్లాడుకుంటారు యొక్క ఆల్రెడీ సౌదతోటి మొరబెట్టుకుంటే వారి మాట యొక్క వినేవాడు కాదు. పన్ను విశ్రమం మంచి మాట ఉన్నది, కొంతమంది భార్య మీద పుస్తలు అమ్మి కూడా గనక మాత్రం ఒక పన్ను కడుతూ ఉన్నారు. కట్టడి వారిని గనక సభకాత్రి వేడికి తీసుకువచ్చి అంగబెట్టి గనక ఈపు మీద ఎత్తడెత్తడి కంప పెట్టి కంప మీద గనక యొక్క ఎత్తుకోలు మోతు మండలు పెట్టి లేని పోలి హింసలు పెడుతూ ఉన్నది కాదు. రైతులు కలకల కలకల కన్నీరు వేస్తూ ఉన్నారు. కలకల కలకల కన్నీరు వేస్తూ ఉన్నది. ఆనాడు గనక యొక్క కన్నతల నిలబడి వేసి కొల్లాపురి పట్టణానికి 12 దర్వాలు ఉంటే అరిదేశి పరిదేశి ఆగో ఎటువంటి యొక్క జోగి సన్నాసి యొక్క యజంగం వయ రాకుంటున్నా. భుషగాళ్ళు వెళ్ళి వస్తే కనుక పట్టణంలో ప్రజవారు కనుక వాళ్ళకి దాన ధర్మాలు వేస్తే పేదవాళ్ళు వైతరాని 12 ధర్మాలు ఉంటే 8 ధర్మాలు ముంచి 4 ధర్మాలకు తెరవెట్టింది. 4 ధర్మాల కాడ కనుక యొక్క సుంకరి రామరణ గనక ఎప్పుడైతే కావాలి పెట్టిందో కొల్లాపురి పట్టణానికి అరిదేశి పరిదేశి ఎవరు వెళ్ళి వచ్చిన కానీ పిడిపిడి దెబ్బలు కొట్టి కనుక కొల్లాపురి పట్టణానికి అగో ఏ భుషగాళ్ళు రాణిస్తలేరు. ఎక్కడికి వెళ్ళిపోయినా గానీ కొల్లాపురి పట్టణానికి రాణిస్తలేరు. మా భార్య బిడ్డలు ఏమి కావాలి, మా కొడుకుల బిడ్డలు ఎట్లా బతకాలని చెప్పి ఓ రాజ్యంలో ఇప్పుడు 1,00,000 రైతులు కనుక మొత్తం 1,00,000 అరిదేశి పరిదేశి కనుక మొత్తం భిక్షాటం చేసేవాళ్ళు. కలకల కలకల కలకల కన్ను నేను వేస్తే ఉంటే కాదు, కలకల కలకల కన్నీరు చేస్తూ ఉన్నారట. నాడు యొక్క కన్నీరు చేస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా గానాడు కనుక కొడుకులు పెంచి పెద్ద చేసుకుంటూ ఉన్నది. కన్నీరు కనుక ఎండుకుంటే కైలాసంలో కూడా శివుడు శివదేవ సంగమానికి మాలమందుతున్నది కాదు. దేవ సంగమయ్య కల్లా చూసిండు అనాయమ్మ. ఎవరి కన్నీరు ఉన్నారు, పాపి కన్నీరు దోసి

0: చివరికల్లా కొల్లపూరి పట్టణం లోపల కలతలే నీలమాదేవికి. మరి చూసామా అన్నాడు గారికి యొక్క పుత్రుడు సంతాన ఫలం ఇచ్చిన, మరి చూసామా అయిన మాట యాదగిరి తప్పకమన్నా, అగో శివుడు అన్నమాట యొక్క సిద్ధమంత తప్పకమన్నాను, అగో దానాలు చేయి ధర్మాలు చేయమని దానాలు మరిచింది యొక్క కర్మాలు మరిచిందమ్మా, అగో కోటి వేల పక్షాలు కనుక కలకల కన్నీరు చేస్తూ ఉన్నారని చెప్పి, మరి చూసామా ఆరుగారిక యొక్క ఏటిల కొడుకులు కనుక పెరిగి పెద్దలు అయితే ఉండట, విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు, మరి వెళ్ళిపోతున్నాడు కనుక ఆనాడు యొక్క దేవజంగమయ్యా, కొల్లపూరి పత్తామే హరణం వస్తా ఉన్నాడు, కొల్లపూరి పత్తా హరణం వస్తా ఉన్నాడు, ఎండుకొండ కైలాసం వదిలిపెట్టి కనుక కొల్లాపూరి పట్టణం కదా మరుపు రాని వచ్చిండు, అదే కానాడు కనుక ఎట్ట వచ్చిండు పోయి ఇప్పుడు ఏనూరు జడలు కనుక ఏనూరు ఉన్నాయి, అగో పల్లె జడలు కనుక పైనూరు కోట్లు ఉన్నాయి, సులము సకరి దేవదంగమయ్యాం, అగో 65 ఏళ్ళ పెద్ద మనిషి వేషం కట్టుకుని కనకన కనకన గంట కొట్టుకుంటూ బొమ్మ శంఖ పట్టుకుంటాం, కొల్లాపూరి పట్టణానికి ఇక్కడ తెరవదు ఇక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎవడ ప్రభుత్వగాడు వెళ్ళి పొమ్మని సుగరి రమణ పలుకుతున్నాడట, అదే ప్రకారంగా 4 ధర్మాలు తిరిగిండు, కొల్లాపూరి పట్టణానికి ప్రవేశం లేదన్నారు, ఏ విధంగా అయ్యకు కోపం వచ్చింది, కుడి పాదము తీసిండి కనుక యొక్క సుగరి రమణ యొక్క ఏదో మీద పెట్టిండు, కొల్లాపూరి పట్టం లోపలికి వెళ్ళి వచ్చిండు ఆ జంగమా, కొల్లాపూరి పట్టణానికి వెళ్ళి వచ్చిండు గనగన గనగన గంట కొట్టిండి మంబరు శంఖపట్టి కనుక చమలని చమలే ఒట్టు మళ్ళీ పోషక వాళ్ళతో పెరిగి రాని వచ్చిండు, గానాడు గనక ఎప్పుడైతే గనక యొక్క గనగన గనగన యొక్క గంట కొట్టిండో, కొల్లాపూరి పట్టణం యొక్క సుట్టుకున్నటువంటి అరదేశి పరదేశి ఓగు ఓగులు జంగాల గనక యొక్క ఏమనుకున్నారు, కొల్లాపూరి పట్టణానికి సెలవు పుట్టింది అని యొక్క పుష్కాలు అందరూ కొల్లాపూరి పట్టణానికి వెళ్ళి వచ్చిండు, సాపుడు శంకుసాపుడు ఇన్నా అటువంటి కనుక ఆవులు బెదిరి మాత్రం లాగలే కాలు దొక్కుతున్నాయి, గానడు కనుక కన్నతలే నీలమదేవికి, అయ్యలంటే యాది కత్తలేదు పెద్దల వీధి ప్రేమ లేదు, మరి శివుడల్ల మాట సిద్ధమంత తప్పింది గురుడల్ల మాట గుర్తు తప్పిపోయింది, దేవదంగమయ్య కనుక మొత్త 6 గడియలు కళ్ళ చూసిండు, కొడుకులు తీసుకొని రాలేదు పల్లకి ఎక్కించుకొని వెళ్ళిపోలేదు, సత్య వధూత యొక్క నీలమదేవికి ఇంటికి పోతున్నాని చెప్పి కాదు ఎనిమిదిలో మాలబేడికి రాని వచ్చిండు, కడి తర్వాత కాడికి వెళ్ళి వచ్చిన గనక గనక గంట కొట్టి బొమ్మను శంఖ వాడుతున్నాడు జంగమో,
1: అలా నాడు చూసినవా దేవజంగం అయ్య లోగిళ్ళ బయటికి వచ్చిన గనగన గంటలు ఏనాడు గొట్టంగా, అడవిల్ల జగదేవి నీలమ్మ ఏనాడు కళ్ళతోని చూసింది, దాసి విడలార ధర్మకాంతలారా కన్నుండ జంగం ఓడు వచ్చిండు, శ్రీ విష్ణు గోగులాది కొల్లాపూరి పట్నం లోపల చూసిన జంగం అయ్యలకు అయ్యలకు ఆచారాల మంత్రులకు ఏనాడు లేకపాయే, వచ్చిన జంగమయ్య నుట్టిగా మరగొట్టద్దాని తోని వరహాల గంపతోని మోరిడు పట్టుకొని జంగమయ్య వేడికి ఏడుగురు దాసి వాళ్ళు వచ్చిండ్రు, ఏడుగురు దాసి వాళ్ళు వచ్చినాక జంగమయ్య ఏనాడు దాసి వాళ్ళ చేత పిచ్చ ముట్టలేదు, ఇంటి వారి తల్లి అయిన ఇంతంతా పెట్టి తీసుకుంటాం అన్న వల్లే ఏడుగురు దాసి వాళ్ళు లోగిళ్ళ వేడికి వచ్చిండ్రు,
0: అగో ఆ కన్న తల్లి నీలవదేవి తోడియమని పలికిన ఓ తల్లి నీలవదేవి అచ్చినటువంటి జంగమయ్య గారి యొక్క ఆచేది దానవాటని అన్నాడు, ముండలదారు ముక్తి బలం లేదు రెండల్సి ఒక రావాల్సి లేదని పలికిండు, ఇంటి భక్తులు ఆరు ఇళ్ళు వచ్చి నోటు లేదని పలికి సాటు కొమ్మనసారి వరహాలు ముక్సలు పెట్టినా పర్వాలేదు పెట్టకుండా పర్వాలేదు అన్నాడు, ఆ మాట వలగంగానే కన్న తల్లి నీలవదేవికి జంగమోనికి ఇంత యొక్క పోగడని చెప్పి కనుక ఆగ్ర విగ్రహాలు అయ్యింది, నాడు కనుక మాత్రం కన్న తల్లి నీలవదేవి ఏమి రా జంగమయ్య అని చెప్పి కనుక కడదొరగాడికి ధర వచ్చింది, పడపడు జంగమయ్య చేతి ధర మట్టి వారే పలుకుతుండంగానేమి విలమిల విలమిల యొక్క నీలవదేవి ముఖము కళ్ళ చూసిండు, నానాడు దేవదంగమయ్య ఒక ఏమని పలికిండమ్మా, ధనం మెచ్చిన ధర్మ మెచ్చి కానీ ఒక మాట

సభగా నాడు దేవదంగం యొక్క ధారాలు వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్నాడు ఓ తల్లి నిలవదే విధేకర్ బాబా సంబంధం పెట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని చెప్పి ఎప్పుడైతే దేవదంగమే వలికిన కన్నతల్లి కోపతి ఊరే దంగమయ్య అభిక్ష గాని ఉన్నావు బిచ్చగానికి లక్ష గారి పుత్రులు నీకెందుకు రా, నాకు కొడుకులు ఎంతమంది అయితే నీకెందుకు బిడ్డలు ఎంతమంది అయితే నీకెందుకు అని చెప్పి అన్నం ఎక్కువైతే ఐశ్వర్యం ఎక్కువ ఉంది, భర్త ఎక్కువైతే ఒక భోజనం ఎక్కువ ఉన్నది, మత్తి ఎక్కువైతే అహంకారం ఎక్కువ ఉన్నది. దేవదేవుడు యొక్క దేవ శంకుడు అంటే కానలేక తన తల్లి నిలమదేవికి కోపం వచ్చింది, దుర్బుద్ధి ఎక్కువైంది. తల్లి నిలమదేవికి నా కొడుకులు అడుగుతావా నా బిడ్డలు అడుగుతావా అని చెప్పి చేతుల్లో సాట పట్టింది. దేవుడు అంటే కానలేక దెబ్బలు కొడుతూ ఉన్నది నాయమ్మ.

ఆసక్తి ఎక్కువైంది. తల్లి నీలమదేవికి నా కొడుకులు అడుగుతావా నా బిడ్డలు అడుగుతావా అని చెప్పి చేతుల్లో సాట పట్టింది. దేవుడు అంటే అనలేక అప్పుడు దెబ్బలు కొడుతూ ఉన్నది. నాయమ్మా దెబ్బలు కొట్టవరగల దేవసంగమయ్య కళ్ళ చూసిండు. అప్పమ్మ నీలమదేవి ఇళ్ళనాడు కనుక నీకు ఇంత అహంకారం వచ్చిందని చెప్పి సత్యం చూస్తున్నావు చెప్పి కనుక ఏమిటో నీలమదేవి ఏంటంటే ఏగుతున్నావు బంగారం అంటే పంపుతున్నావు నీవు చేతుల్లో సాటగా బంగారు సాటగా వాళ్ళని దీవించి దీవానా దీవనన్నా పెట్టానా దీవించి దీవానా దీవనన్నా పెట్టానా. భగవంతుడు సత్యం తప్పలేక గనక యొక్క దేవి చేతుల్లో సాట గనక బంగారు దయ్యం. నాడు గనక నీలమదేవి కళ్ళ చూసింది. చూసావా సాడతోడు కొడితే కనుక జంగమని కొడితే మాత్రం బంగారు సాటై పుట్టింది అని చెప్పి కనుక యొక్క ఇంకెంత బంగారం అయితే అని చెప్పి అటు ఇటు కన్నతల్లి నీలమదేవి చూసేవరకాలు అలవకొయ్య కనబడ్డదాట. అలవకొయ్య వీకింది కనుక యొక్క జంగమైన దెబ్బలు కొడుతూ ఉంటే కాదు. దేవజంగమైన ఈ సత్యం చూస్తున్నాడు బంగారు అలవకొయ్యాగా వాళ్ళన్నాడు. బంగారు అలవకొయ్యా ఏంది చేయి నీలమ్మ కొట్టి కొట్టి ఒక నీ చేతులు కనుక ఎంత వస్తాయి ఉన్నాయో చేతికున్న గాజులు బంగారు గాజులు కావాలన్నాడు. గానాడు కనుక మాత్రం చేతికి బంగారు గాజులు అయి పుట్టినాయి. కోవిడ్లాల జంగమని ఏది బట్టి కొడితే అదే బంగారం అవుతుంది. మీరు కనుక రమ్మని పలకంగానే ఏడుగురు దాసులు కనుక తమ్ముడు కొట్టాలని కనుక రోగులు బట్టి కొని వెళ్ళి వస్తాయి ఉన్నారాట. రోగులు పట్టుకొని కాచేవరకల దేవజంగమే కళ్ళ చూసి భర్త లేని భార్యలతో నేను దెబ్బలు తింటానని చెప్పి గానాడు జంగమయ్య కనుక మాత్రం ఎగిరిగిరే తిరిగింది కనుక అక్కడి తర్వాత కూడా అడ్డం పడిపోతాయి ఉన్నాడు. ఏవి అడ్డం పడిపోయి సంగతి కనుక దాచుల్లో కళ్ళ చూసిండ్రు. ఇది కదా చూసావా జంగమయ్య పడిపోయినట్టు మనం అయిపోయినట్టు ఉన్నాడు వాని పీడవాసిల్ని మన కోడి కూర్చున్నారు. కనుక ఏడు లోపల పెట్టి వెళ్ళి వచ్చిండు దీని మా దేవితో చెప్పిండ్రు జంగమయ్య పడిపోయిండు మనం అయిపోయిండం అని పలకంగా వాని పీడవాసింది మన కోడి కూర్చున్నది. ఇక్కడ ఉండగా తాని చెప్పుకున్నది ఆనాడు కనుక యొక్క ఆదిరెడ్డి సోదరు కనుక అప్పుడే సబరెడ్డి కచ్చి నుంచి వెళ్ళి వస్తా ఉన్నాడట. నాగ పెత్తం కనుక జంగమైన కొట్టగా నాకు పెత్తం బంగారు నాకు పెత్తం అయి పుట్టింది. అలా ఉండగా అర్థమరాత్రి నిద్రపోతున్న దేవ జంగమయ్య ఏమని పలికిండు అప్పప్ప దీన్ని మురికంతటి తీసుకోవాలంటే మన దేవరారా వరిజన్న రారా గాలి దేవరారా గాంభీర రారా జంగమయ్య సత్యం తప్పలేక ఉత్తరాన ఊరు పుట్టింది దక్షిణాన మీరు పుట్టింది. అరే రే ఎనక తోటి కనుక యొక్క వర్షం వస్తూ ఉంటే కాదు వర్షం లోపల దేవసంగమే కొట్టుకొని పోతాయి ఉన్నాడు. అనాయమ్మ వర్షం లోపల కొట్టుకొని వెళ్ళిపోయి గనక కొల్లపురి పట్టణం లోపల కడతాడ గనక ఇప్పుడు తట్టుకొని ఉండడం వారి బ్రహ్మరాజు వారికి కారుకోళ్ళు కుసి కడలంగా తెల్లంగా వెళ్ళారు. ఆ ఊళ్ళో కనుక కోటి చెల్లమ్మయి ఉన్నది. చెల్లమ్మ కొడుకు వీరనేశుడు వీరనేశుడు వారి కనుక యొక్క వీరమ్మయి ఉన్నది. ఆ బుద్ధురాలు వేసి కనుక వారికి ఒక ఆవులాగే ఉండే ఆవుల మందల సాగదోలి వెళ్ళి వస్తాడని వచ్చేవర కల్లా అరరా దేవ జంగమయ్య ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పడిపోయి ఉండో ఆవులాగే కల్లా చూసింది. జంగమయ్య బేటి కల్లా వస్తున్నదో జంగమయ్య బేటి కల్లా వచ్చింది జంగమయ్య బేడికి వచ్చిండు. ఒకటి మాత్రం వీరయ్య గనక మాత్రం అక్కడికి వెళ్ళి వచ్చిండు. అయ్యావో దేవజంగమయ్య మాత్రం చూసావా నీలమదేవికి ఇంటికి వచ్చిన జంగమయ్య ఉన్నట్టు ఉన్నదని చెప్పి అయ్యారు మాత్రం మరణమైపోతుంది కలకల కన్నీరు తీసిండు. కొడుకు రాలేదని కన్న తల్లి వచ్చింది నా కొడుకు సుట్టమైతే నాకు సుట్టేవా అన్నది చూసావా అయ్యో నా భర్త వేయండు నా తల్లి నా అత్తమ్మ ఏందని చెప్పి కోడలు వెళ్ళి వచ్చింది. కోడలు వెళ్ళి వచ్చే వరకు చూసేవరకల్లా భర్తకు సుట్టవు నా అత్తకు సుట్టమైతే నాకు సుట్టవని ఆ వీరమ్మ కూడా కలకల కలగల జంగమయ్య పోయి వీరబడి కన్నీరు తీసిన ఆపకారు నీలమ్మ దోసకారు నీలమ్మ పెట్టి పెట్టి జంగమని దెబ్బలు కొట్టిందని చెప్పి ఏడు లొగులు లెక్కలు ఏడు లొగులు పెట్టి తీసుకొని వెళ్ళి వచ్చిండు. ఉప్పు పొట్టాలి కనుక ఉసుక పొట్టాలి కనుక ఏం పిండు కనుక జంగమయ్యకు కాపుతున్నారాట. జంగమయ్య మోర్చపోయిన జంగమయ్య దిగ్గున మెలిక పుట్టింది అన్ను తెలిసి చూసే వారి కళ్ళ కనుక ఉట్టి మీద మాత్రం పాలపండు కనబడతాయి ఉన్నది. దేవజంగమయ్య పాలపండుగ సగ చేసిన పాలు తీసుకువచ్చి కనుక కోటలు కనుక గానాడు కనుక దేవజంగమయ్యకు పాలు తాగిపించిండ్రు. ఆయన జంగమయ్య కనుక ఎప్పుడైనా లేచి నిలబడ్డం గానడు ఏమిటే కోడి చెల్లమ్మ నీకు

బంధువుని కాదు నీకు చుట్టని కాకపోతే నమ్మ తీసుకువచ్చినావు. అమ్మ నేను గనక వడిపేరు నన్ను లేపుకున్నావు, నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. అయ్యి నాకు ఏమో దుబ్బుకడి పువ్వు ఉంటే చాలన్నది, నాకు మొత్తం కాపాడి అంత గనక సత్యవంతుడు నీ కొడుకు కోడలు చనిపోయాని పలికిండు. నీ యొక్క పాడదాగిన ఆవులాగా చనిపోయాని సరిపోయినగా సరిపోవాలని ఎప్పుడు దగ్గర దీవించి దీవెన పెట్టిండు. ఆ కోడి చెల్లమ్మ ఏమన్నది, ఓ దంగమయ్యా ఇచ్చిన దేవుడు కనుక తీసుకొని పొంగ ఇతరులు ఎవరు అడ్డమయ్యా. నా కొడుకు కోడలు మరణమైపోయినా పర్వాలేదు, ఆవులాగా మరణమైపోయినా పర్వాలేదు, తుదుకురాలను మరణగా అమ్మను నేనే మరణమైపోయినా పర్వాలేదు అని పలికింది. అమ్మ నీ భక్తి వచ్చినా అని చెప్పి గనక గానాడు కోమటి చెల్లమ్మను కోమటి వీరన్నను యొక్క వీరమ్మను కనుక ఆవులాగా తీసుకోని దేవులకు జోరుకున్నది కాదు. దేవలోకంలోపడ కనుక మాత్రం చూస్తావా ఆ నాడు కనుక కొన్ని చెల్లమ్మను బంధు లోపల కైలాసం తీసుకెళ్ళాడు. దేవలోకం లోపల ఉండదు కానీ దేవదంగమయ్య ఏమంటున్నాడు, అబ్బాబా నీలమదేవి నీకు ఇంత అహంకారం వెళ్ళి వచ్చిందని ఎక్కడ పోతే బిడ్డ విధినాచారని చెప్పి వరకల్లా అయినావో దేవదంగమయ్యా నన్ను పిలిచా కారణం చెప్పు అన్నది. కొల్లాపురి పట్టణం పరిపాలేసా ఆదిరెడ్డి సోదరి భార్య అమ్మవారు నీలదేవి ఆరు కొడుకులు ఆరుగురు కొడుకుల సంతాన బలం ఇచ్చిన నేను. అదో ధర్మాలు విలిచిల్ని కర్మాలు వరిచిల్ని మరి ఉత్సవా నీలదేవికి ఎండంటే ఎగురుతున్నది బంగారం అంటే మోస్తున్నది. మరి ఉత్సవా దానికి రాజ్యం ఉండదు, దేశం ఉండదు, ఎండు ఎండి ఉండదు, బంగారం ఉండదు, దానికి 12 నెలల అస్త కష్టాలు పెట్టమని చెప్పిండు. అయినా నువ్వు చెప్పినాక నాకేం పర్వాలేదని చెప్పి దివ్యాచారి మాత్రం ఒక ఆనాడు గనక దేవుల ఒక విధులా

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం రెండవ భాగం శ్రీ కచ్చు అంజయ్యవారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇప్పుడు ముందుగా వినండి భక్త తుకారం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట, రచన వీటూరి, సంగీతం పి ఆదినారాయణరావు.

ఇప్పుడు వినండి, నీరాజనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఓపి నాయర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:50 వ్యవసాయ సూచనలో అంశం చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస కొరత ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ఈ రామకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికన విబీజీ రామ్జీ విధి విధానాలు ఈ అంశం గురించి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ ఏపీడి పి వెంకటచలపతి గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:15 జగన్నాథ రథయాత్ర గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిలచే గాత్ర కచేరీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:45 మధుర గీతాలు ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:10 వేద పఠనం నిర్వహణ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో జగన్నాథాష్టకం, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వేరుశనగ విత్తనాలు నిల్వ చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, 7:00 జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి నరసింగరావు, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో స్వయం కృతం కథానిక చెరువేల భార్గవ శర్మ గారు వివరిస్తారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశం గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారిచే వయలిన్ వాద్యం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సుమేధ జననీ గారిచే వీణా వాద్యం, మృదంగ సహకారం పి రామచంద్ర శర్మ. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో వాణీరావు గారిచే గజల్స్. 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన వొద్దిరాజు సోదరులు వొద్దిరాజు సీతారామచంద్రరావు వొద్దిరాజు రాఘవ రంగారావు గారు సౌదామిని పరిచయ పుస్తక సమీక్ష, సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం 3వ భాగం శ్రీ కచ్చు అంజయ్ వారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందుల పిచికారి వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు మేలైన సాగు పద్ధతులు. ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వరిరెడ్డి గారిచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షిక, 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: Revolutionary Guard threatened today to halt all energy exports from West Asia over the blockade. In FIFA World Cup football, defending champions Argentina will take on England in the second semi-final match at Atlanta in the US tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్దరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు వాణిజ్యాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
1: Our target, by 2034, we wanted to reach $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy. Whereas, Prime Minister of India has announced Viksit Bharat 2047. Bharat government wants to reach $30 trillion economy.
0: పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని, పన్నుల పురోగతిపై తానే స్వయంగా ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనము, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం సహకరించిన స్థానిక రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి న్యాయమైన పరిహారంతో పాటు స్థానిక ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ఫారం నింపి చైతన్యపురంలోని సాధన స్కూల్లో బీఎల్ఓకు ఆయన సమర్పించారు. అక్కడే ఆన్లైన్లోనూ ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 50% మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈ రోజుతో గడువు ముగిసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించకుండా నెట్వర్క్ ఆసుపత్రులతో మార్గదర్శకాలను ఖరారు చేయకుండానే గత 2 నెలలుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి 1.5% ప్రీమియం కట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అర్హులైన వారందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని, అలాగే ఇప్పటి వరకు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఖండించారు. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్లో ఆసుపత్రి, ఆర్టీసీ డిపోతో సహా పలు అభివృద్ది పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా చేపట్టే నిరసన కార్యక్రమానికి ముందుగానే ప్రశాంత్ రెడ్డిని నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని రామారావు ఆరోపించారు. భద్రాచలంలో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బి రాహుల్ పాల్గొన్నారు. నిరుద్యోగ, గిరిజన యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వృత్తి నైపుణ్యాల శిక్షణ పొంది స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. రాష్ట ప్రభుత్వం 4 ఐటీడీఏల పరిధిలో గిరిజన యువతకు విస్తృత

స్థాయిలో నైపుణ్య శిక్షణలు అందిస్తోందని, ప్రస్తుతం భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లందు, ఖమ్మం వైటీసీలలో 570 మందికి ఉచిత వసతి భోజనము, శిక్షణ సామగ్రి శిక్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ 19 కార్యాలయంలో 19 లక్షలకు పైగా విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @aarnews_hyని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరంగల్ మామునూర్ విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ ఒప్పందానికి సంబంధించిన 150 కిలోమీటర్ల పరిధి నిబంధన నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిరభ్యంతర పత్రం సాధించగలిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు తమ వల్లే వచ్చిందని పేర్కొంటూ క్రెడిట్ దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లోనే దీనిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలు జరిగినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని ఎందుకు అందుబాటులోకి తేలేకపోయిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడం పక్కనబెట్టి విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31లోగా navodaya.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన సందర్భంగా సనత్నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకి వెళ్లే ఎగుమతి కంటైనర్లను ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక సంబంధాల్లో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల తెలంగాణ నుంచి జరిగే ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుందని, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత వన్ వే ట్రాఫిక్ విధానం అమలును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్లు పరిశీలించారు. ఫిలిం నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వంటి కీలక జంక్షన్ల గుండా 5 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సమస్యలను సమీక్షించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమ నిధిపై ఇటీవల వచ్చిన ఒక నివేదిక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 2023లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టులకు సకాలంలో సహాయం అందించేలా ప్రభుత్వం సంస్కరణలను సరళీకృతం చేసింది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను ఇప్పుడు త్రైమాసికానికి ఒకసారి నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యం, శాశ్వత వైకల్యానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచినట్లుగా పేర్కొంది. ఆలిండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భానుచీబ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ కుల సంఘాలు, సామాజిక వర్గాల నాయకులపై శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫామ్ల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు అక్రమ దారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
వరంగల్

0: వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధత వల్లే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలు నేపథ్యంలో యూకేకి వెళ్లే కంటైనర్లను పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈరోజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత బ్రిటేన దేశయోః వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధిః అద్యతన కార్యాన్వితో జాతః. అయం సంధిః భారతస్య కృషకేభ్యః ఉద్యమేభ్యః సూక్ష్మ లఘు మధ్యమో

0: గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడోర్ ఇతీదం హైబ్రిడ్ NUT మోడల్ ఇత్యస్మిన్ అనుమోదితం. అద్య నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ అవదత్ యత్ పరియోజనాయాః ఆహత్య వ్యయః ప్రాయః సార్ధ చతుర్దశ సహస్ర కోటి రూప్యకాత్మకః వర్తతే. యేన నగరీయ మార్గజాలస్య సంకీర్ణతా న్యూనీభవతి సహైవ నగరీయ గతిశీలతాయాం వృద్ధిః భవిష్యతి. అస్యాః పరియోజనాయాః ప్రభావక్షేత్రే సామాన్య యాత్రాకాలః ప్రాయః షష్ఠినిమేషేభ్యః వింశతినిమేషపర్యంతం న్యూనీభవిష్యతీతి అపేక్ష్యతే. ఉత్తరప్రదేశస్య వారాణసీనగరె జనసమ్మర్దం న్యూనీకర్తుం NH 31 సహైవ వరుణానద్యాః పార్శ్వే వారాణసీ రింగ్ రోడ్ ఇత్యతయోః యోజయతః 43 కిలోమీటర్ ఇత్యతః అధికాః 64 మార్గయుక్తస్య ఎలివేటెడ్ కారిడోర్ ఇత్యస్య వికాసాయ అపి మంత్రి పరిషదా అనుమోదితం. పరియోజనాయాః ఆహత్య వ్యయః ప్రాయః 11,000 కోటి రూప్యాత్మకః వర్తతే. ఇయం యోజనా NH 31 తథా కాశీ రేలస్థానకయోః మధ్యే యాత్రాకాలం ప్రాయః 40 నిమేషాత్ 20 నిమేషపర్యంతం న్యూనీకరిష్యతి. యచ్చ ప్రాయః 50% యావత్ న్యూనీ భవిష్యతి.
1: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीज का बनेगा.
0: సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రిణా పీయూష గోయలేన ప్రోక్తం యత్ సమగ్రార్థిక వ్యాపార సంధిః వ్యాపారస్య నివేశస్య నవాన్వేషణస్య చ నూతనాన్ మార్గాన్ ఉద్ఘాటయతి. ఆంగ్లదైనందినే ప్రకాశితే ఏకస్మిన్ లేఖే శ్రీగోయలః అవదత్ యత్ ఏషః సంధిః ఉద్యోగానాం కృతే అద్వితీయావసరాన్ స్రక్ష్యతి. సహైవ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః 47-2023 వికసిత భారతస్య దూరదృష్టిం అధికగతిశీలాం కరిష్యతి. అయం మహత్వాకాంక్షి సంధిః భారతస్య జనానాం క్షమతాం ఆకాంక్షాం చ ప్రతిబింబయన్ సమాజస్య ప్రత్యేకం వర్గం సశక్తం కరిష్యతీతి సహ అవోచత్. భారతేన సంకేతోదత్తః యత్ సంయుక్తరాష్ట్రసురక్షాపరిషదః పరిష్కరణే అసఫలతాయాః సహైవ వైశ్వికసంఘర్షాణాం ప్రభావి సమాధానే విఫలతాయాః కారణాత్ సంయుక్తరాష్ట్రం ప్రతి జనానాం విశ్వాసః నిరంతరం క్షీయతే. సంయుక్తరాష్ట్రే బహుపక్షీయతాయాః భవిష్యోన్ముఖసజ్జీకరణం ఇతి విషయే ఆయోజితే మంత్రిస్తరీయ గోల్మేజ్ ఉపవేశనే సంబోధనకాలే భారతస్య స్థాయి ప్రతినిధిః పి హరీష్ అవోచత్ యత్ సురక్షాపరిషదా ప్రచలత్సు సంఘర్షేషు సార్థక హస్తక్షేపో నైవ విహితః యేన అంతారాష్ట్రీయ శాంతి సురక్షయోః రక్షణాయ పరిషదః క్షమతాయాం ప్రశ్నాః ఉద్భవంతి. భారతర్తు విభాగేన అద్య ఒడిషా రాజ్యే అత్యధిక వృష్ట్యై రక్తవర్ణీయా పూర్వసంచేతనా ప్రదత్తా. సహైవ పృథక్ పృథక్ స్థానేషు అత్యధిక వృష్టేః సంభావనాపి ప్రకటితా. శ్వయావత్ పూర్వోత్తర భారతస్య బిహారస్య పశ్చిమవంగస్య ఉత్తరాఖండస్య కేషుచిత్ భాగేషు అపి ప్రచండ వృష్టిః భవితుమర్హతి. ఫిఫా విశ్వకప్ ఫుట్బాల్ క్రీడాయాం గత విజేతా అర్జెంటీనా దేశః అద్య రాత్రౌ అమెరికా దేశస్య అటలాంటా క్రీడాంగణే ద్వితీయాయాం ఉపాంత్య చక్రీయ క్రీడాయాం ఇంగ్లాండ్ దేశం సమ్ముఖీకరిష్యతి. క్రీడాయాః ఆరంభః తావత్ భారతీయ సమయానుసారం ప్రాతః 12:30 భవిష్యతి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి యూజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం సూక్ష్మ బోధన భావన అర్థం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ వేముల ముత్తు వివరిస్తారు.
2: సూక్ష్మ బోధనను మనము సాధారణంగా మైక్రో టీచింగ్ అని పిలుస్తాము. మైక్రో టీచింగ్ని మొదటిసారిగా 1963 అమెరికా దేశంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ బుష్ ఈ ఇరువురు సంయుక్తంగా రూపొందించారు. అనంతరం దీనిపై అమెరికా, యూకే, నెదర్లాండ్ మరియు మన దేశంలో విశేషమైన కృషి జరిగింది. మన దేశంలో ఎన్సీఆర్టీ, సెంట్రల్ అడ్వైజరీ స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సంస్థలు దీనిపై పరిశోధనలు జరిపాయి. 1969 ఎలెన్ భారతదేశాన్ని సందర్శించి సూక్ష్మ బోధనను అభివృద్ధిపరిచిన వారిలో వీరితో పాటు బీకే పాసీ, జంగీర్లు ప్రముఖులు. ఛాత్రోపాధ్యాయులకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికంటే ముందు నిజ తరగతి గది వాతావరణాన్ని, విద్యార్థుల సంఖ్యను, బోధించే అంశాన్ని, బోధించే సమయాన్ని కుదించి శిక్షణ అందించడం, తద్వారా ఉపాధ్యాయ విద్యార్థి బోధనా నైపుణ్యాలపై పట్టు సాధిస్తాడు. సాధారణ మాటలలో చెప్పాలంటే ఇదొక రిహార్సల్గా మనము చూడవచ్చు. సాధారణంగా నాటకాలు వేసేవారు ప్రదర్శించడానికంటే ముందు ప్రాక్టీస్ నిర్వహిస్తారు. అదేవిధంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ విద్యార్థి నిజ తరగతి గదిలోకి వెళ్ళి పాఠ్యాంశాలు బోధించడానికంటే ముందు సూక్ష్మ బోధన ద్వారా ఒక్కొక్క నైపుణ్యంపై సాధికారత సాధిస్తారు. సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణా సాంకేతిక విధానం. ఇందులో స్వల్పకాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు. ఈ విషయాన్ని చెప్పిన వారు బీకే పాసీ మరియు ఎంఎస్ లలిత. సూక్ష్మ బోధనా ప్రాముఖ్యత. ఈ యొక్క సూక్ష్మ బోధనా ప్రాముఖ్యతను మనము ఒకసారి చూడగలిగినట్లయితే, ఛాత్రోపాధ్యాయుల బోధన నైపుణ్యాలు మెరుగుపరిచి తరగతి గది బోధనను పటిష్టపరచడం, ఉపాధ్యాయ విద్యార్థిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి సవరించడం, ఆశించిన ప్రవర్తనా మార్పు వచ్చినంత వరకు వారికి శిక్షణ ఇచ్చి పరిపుష్టినిచ్చి బోధనా నైపుణ్యంలో ప్రావీణ్యతను సంపాదించేటట్లు చేయడం, సరికొత్త బోధనా నైపుణ్యాలను అన్వేషించడంలో తగిన పరిశోధనలను ప్రోత్సహించడం. ఈ విషయాలను మనము సూక్ష్మ బోధన ప్రాముఖ్యతగా చూడవచ్చు. ఆ తర్వాత అంశము సూక్ష్మ బోధనా లక్షణాలు. ఈ సూక్ష్మ బోధనా లక్షణాలను మనం అవగాహన చేసుకున్నట్లయితే సూక్ష్మ బోధనా నిర్వహణలో ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ఉపాధ్యాయ విద్యార్థి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచవచ్చో మనము అవగాహన చేసుకోవచ్చు. నిజ తరగతి గది 45 నిమిషాల వరకు ఉంటుంది. మరి శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు ఒకేసారి 45 గంటల సమయాన్ని తరగతి గది బోధనలో హెచ్చించటం చాలా కష్టం కాబట్టి అనేకమైన నైపుణ్యాల సమ్మేళనంగా తరగతి గది నిర్వహించబడుతుంది కాబట్టి వారిలో ఒక్కొక్క అంశములో నైపుణ్యాన్ని పెంపొందించడానికి గాను ఈ సూక్ష్మ బోధన ఎంతగానో వారికి ఉపయోగపడుతుంది. అందుకే దీనిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను మనం గమనించవచ్చు. మొదటిగా తరగతి గది పరిమాణాన్ని 50 నుంచి 10 మంది విద్యార్థులకు కుదించడం, బోధనా కాలాన్ని 45 నిమిషాలకు బదులుగా 4 నుండి 10 నిమిషాలకు కుదించడం, బోధనా విషయానికి అనగా బోధించే అంశాన్ని 45 నిమిషాలకు కాకుండా ఎంతైతే సమయాన్ని మనం తీసుకున్నామో పైన చెప్పిన విధంగా 4 నుంచి 10 నిమిషాల సమయానికి తగిన భావనను, ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఎంపిక చేసుకొని దానిపై సామర్థ్యాన్ని సాధించేంత వరకు

అనగా ఛాత్రోపాధ్యాయులు బోధనలో నైపుణ్యం సాధించేంత వరకు దానిని బోధిస్తూనే ఉంటారు. ఒక సందర్భంలో ఒకే ఒక నైపుణ్యానికి పరిమితం చేసి అభ్యసించడాన్నే సూక్ష్మ బోధన అని అనవచ్చు. ఆ తర్వాత మనము సూక్ష్మ బోధన చక్రం అంటారు. ఈ ఛాత్రోపాధ్యాయులు ఒక్కొక్క అంశంలో నైపుణ్యాన్ని సాధించడానికి గాను సూక్ష్మ బోధనను ఒక చక్రములో విమడ్చడం జరిగింది. సూక్ష్మ బోధనా విధానములో ఛాత్రోపాధ్యాయులు ఒకే పాఠ్యాంశం ఆధారంగా ఒక బోధనా నైపుణ్యాన్ని అభ్యసించడానికి బోధించు సమయములో తన బోధనా ప్రవర్తనను వీడియో టేపుల ద్వారా లేదా టేప్ రికార్డ్ మరియు పరిశీలకుని సహాయముతో తను చేసినటువంటి పొరపాట్లను సవరించుకోవడానికి అవకాశం ఉన్నదానిని సూక్ష్మ బోధనా చక్రంగా మనం చెప్పవచ్చు. ఈ సూక్ష్మ బోధనా చక్రములో ఏదైతే ఛాత్రోపాధ్యాయుడు ఒక నైపుణ్యంలో సాధికారత సాధించడానికి ఎంపిక చేసుకున్నటువంటి బోధనా అంశాన్ని దానికి సంబంధించినటువంటి పథక నిర్మాణం అంటాం, దీని లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ అంటాం. ముందుగానే ఎంపిక చేసినటువంటి అంశానికి లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసి అనంతరము బోధన చేయవలసి ఉంటుంది. బోధన చేస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని సవరించుకోవడానికి వీలుగా తోటి సహ ఉపాధ్యాయులు అనగా ఛాత్రోపాధ్యాయులు పరిశీలకులుగాను ఆ తరగతి గది బోధన ఉపాధ్యాయుడు అనగా టీచర్ ఎడ్యుకేటర్ కూడా అబ్జర్వర్గా ఉండి వారి యొక్క సలహా సూచనలతో తిరిగి పరిపుష్టి ఆ యొక్క ఛాత్రోపాధ్యాయుడికి అందించడం జరుగుతుంది. ఇక్కడ మనము సూక్ష్మ బోధనా చక్రాన్ని పరిశీలించినట్లయితే ఈ చక్రములో మొదటి అంశంగా మనము పాఠ్య పథక నిర్మాణం, లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ అంటాం. రెండవదిగా బోధన, టీచింగ్ అంటాం. మూడవది పరిపుష్టి, ఫీడ్బ్యాక్. సో ఎప్పుడైతే విద్యార్థికి ఫీడ్బ్యాక్ అందించబడుతుందో అందించబడినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ ఛాత్రోపాధ్యాయుడు తిరిగి మరలా ఒకవేళ తప్పులు కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే పునః పాఠ్య పథక నిర్మాణం చేపట్టాలి, తిరిగి పునః బోధన మరలా బోధించాలి. అనంతరము ఎవరైతే తోటి విద్యార్థులు ఆ తరగతి గది ఉపాధ్యాయుడి యొక్క సలహా సూచనల ఆధారంగా పునః పరిపుష్టి పొందడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరగాలి అనంటే ఆ విద్యార్థి ఎంపిక చేసుకున్నటువంటి నైపుణ్యములో సరైన నైపుణ్యాన్ని సాధించేంత వరకు ఈ చక్రాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అందుకోసమే మనము మైక్రో టీచింగ్ని మనము మైక్రో టీచింగ్ సైకిల్ అని పిలుస్తారు. అనంతరము సూక్ష్మ బోధనా చక్రములోని అంశాలు, ఇందులో ఉన్న ఏ అంశాలు మనొకసారి చూద్దాము. సూక్ష్మ బోధన పాఠ్యాంశ పథక నిర్మాణం, ఉపాధ్యాయ విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న బోధనా నైపుణ్యం అభ్యాసం చేయడానికి ఒక భావనను ఎంపిక చేసుకుంటాడు. రెండవదిగా చూస్తే బోధన, సూక్ష్మ బోధనకు కావలసిన అనుకూల వాతావరణం అనగా సామాగ్రి, బల్లలు, గాలి వెలుతురు చక్కగా తరగతి గదిలోకి వచ్చే విధంగా చూసుకుని తగిన బోధనోపకరణాల సహాయంతో బోధన చేయడం జరుగుతుంది. ఎంతసేపు బోధన చేయాలి? మైక్రో టీచింగ్ అనేది 5 నుంచి 10 నిమిషాల వరకు మాత్రమే కాల వ్యవధి ఉంటుంది. ఎంతమందికి బోధించాలి? కేవలము 5 నుంచి 10 మంది విద్యార్థుల సమూహానికి మాత్రమే ఈ ఛాత్రోపాధ్యాయుడు బోధిస్తాడు. అదేవిధంగా ఈ ప్రదర్శనని ఏం చేస్తారు? వీడియో ద్వారా గానీ సహ విద్యార్థుల అధ్యాపకుల పరిశీలన ద్వారా గానీ చర్చిస్తారు. ఎందుకని? బోధన చేస్తున్నప్పుడు అతని యొక్క నైపుణ్యం అభివృద్ధి చెందాలి కాబట్టి ఏమైనా లోపాలుంటే వీటి ద్వారా మనము సవరించుకుంటాం. మూడవదిగా మనం చూస్తే పరిపుష్టిని ఇవ్వడం, అందించిన పరిశీలన ఆధారంగా ఉపాధ్యాయ విద్యార్థికి అతనిలోని లోపాలు తెలిపి చర్చించి అవి సర్దుబాటు చేసుకోవడానికి లేదా సవరించుకోవడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. నాలుగో అంశంగా చూస్తే పునః పథక రచన అంటారు. ఇవ్వబడిన సూచనల అనుగుణంగా ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్యాంశ పథకాన్ని తిరిగి తయారు చేస్తాడు. ఐదో అంశంగా పునః బోధన, ఉపాధ్యాయ విద్యార్థిచే తిరిగి రాయబడిన పాఠ్య పథకం ప్రకారము బోధన చేయడం జరుగుతుంది. ఈ బోధన చేసే సమయంలో ఇంతకు ముందు మనం

0: విధంగా చూశామో తోటి విద్యార్థులు, ఆ తరగతి గది ఉపాధ్యాయుడు సలహా సూచనలతో పాటు బోధిస్తున్న విషయాన్ని రికార్డు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థి కూడా తను చేసినటువంటి పొరపాట్లను స్వయంగా తిలికించటం ద్వారా, స్వయంగా ఆ అంశాన్ని, దృశ్యాన్ని చూడడం ద్వారా ఎక్కడ లోపం ఉన్నదో తనకు తనుగా సవరించుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఆరవదిగా పునః పరిపుష్టి, మరలా ఉపాధ్యాయ విద్యార్థి యొక్క బోధనను సవరించి ఛాత్రోపాధ్యాయులు, అధ్యాపకులు సలహా సూచనల మేరకు అతడు నైపుణ్యమైనటువంటి బోధన చేసేంత వరకు ఈ యొక్క పరిపుష్టి ఇవ్వబడుతుంది. అదేవిధంగా మనము ఇక్కడ చూడాల్సిన మరొక అంశము సూక్ష్మ బోధనా నైపుణ్యాలు. బోధనా నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడమే సూక్ష్మ బోధన. భారతీయ విద్యావేత్త బీకే పాసీ బోధనా నైపుణ్య ప్రక్రియలను 1975 విశ్లేషించారు. ఈయన ముఖ్యంగా 13 నైపుణ్యాలను తరగతి గదిలో ఛాత్రోపాధ్యాయులకు నేర్పించాలి అని సూచించారు. అయితే తరగతి గదిలో 13 అంశాలని ప్రస్తుతం మనము నేర్పించడం లేదు, కానీ ఈ 13లో తరగతి గది బోధనకు అత్యంత అనువైనవి, అవసరమైనవి 5 నైపుణ్యాలని ప్రస్తుతం మనము విద్యార్థులచే ఎంపిక చేయించి వాటి పట్ల తర్ఫీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో మనం చూసినట్లయితే 1, పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం. ఏ విధంగా ఆ రోజు బోధించే అంశాన్ని తరగతి గది విద్యార్థులకి పరిచయము చేయడం. సో ఇలా ఆ బోధించే విషయాన్ని విద్యార్థుల మనసులో నుండి తీసుకొని రావడమే ఈ నైపుణ్యం యొక్క ప్రత్యేకత. ఈ అంశాన్ని సాధన చేసేటప్పుడు విద్యార్థి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థిలో ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం, వారి పూర్వజ్ఞానము ఆధారంగా విద్యార్థులని ప్రేరణకు గురి చేయడము. ఎప్పుడైతే విద్యార్థులు ప్రేరణకు గురవుతారో నూతన పాఠ్యాంశాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి నూతనంగా నేర్చుకోబోయే పాఠ్యాంశం తాలూకా శీర్షికను విద్యార్థుల నుండి ప్రవేశపెట్టడం. మరి 2వ నైపుణ్యంగా మనం చూసినట్లయితే ధారాళంగా ప్రశ్నించటం. ఎప్పుడైతే ఒక విద్యార్థిని మనము ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటాం, ఆలోచన రేకెత్తించే ప్రశ్నలను సంధించినప్పుడు ఆ విద్యార్థి యొక్క మెదడులో కొన్ని కదలికలు వస్తాయి, ఆ ప్రశ్న గురించి తను ఆలోచన చేస్తూ ఉంటాడు. 3వదిగా చూసినట్లయితే వివరించడం, ఎక్స్ప్లనేషన్ స్కిల్ అంటాం. ఉపాధ్యాయుడి యొక్క అభివ్యంజన నైపుణ్యాలు ప్రదర్శించడం జరుగుతుంది. అంటే చాలా చక్కగా వ్రాయడము, చాలా చక్కగా వివరించటము, ధారాళంగా వివరించటము, విద్యార్థులకు అవగాహన అయ్యే విధంగా బోధించటము. 4వదిగా బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటాం. సో బ్లాక్ బోర్డును ఉపయోగించుకునేటప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్, సైన్స్ టీచర్స్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చాలా విరివిగా ఉపయోగించుకుంటారు బ్లాక్ బోర్డ్ని. సో ఈ బ్లాక్ బోర్డ్ని ఉపయోగించుకునేటప్పుడు తరగతి గదిలో మొదటి వరుసలో కూర్చున్న విద్యార్థి నుంచి తరగతి గదిలో చివరి వరుసలో కూర్చున్న విద్యార్థి స్పష్టంగా చూడగలిగేటట్టు అక్షరాలు బోర్డు మీద రాయాలి. అదొక స్కిల్. ఉద్దీపన వైవిధ్యం అంటాం, స్టిమ్యులస్ వేరియేషన్ స్కిల్ అంటారు.
1: ఇప్పటి వరకు మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి యూజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం సూక్ష్మ బోధన, భావన, అర్థం అనే పాఠం డాక్టర్ వేముల ముత్తు వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇప్పుడొక సినీ గీతం విందాం. అభిలాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మనందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథ్యా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరికలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజగిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావోనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా పర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను, మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను, అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో ఉంచి రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు, ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది, తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఉబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధి

దీనిని నివారిస్తుంది. మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు. విటమిన్లు మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది. రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది. నరాల బలహీనతను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది. ఆటిజం, మతిమరపును తొలగిస్తుంది. ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు, ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు. ఈ ఒరిగల్లో కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. చర్మ వ్యాధులను తొలగిస్తుంది. పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది. మాంసకృతులు అధికంగా ఉంటాయి. పోషకాహార లోపాలు తగ్గుతాయి. ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు, లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు, వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది. తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాలు కోసం బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడో మిల్లెట్కు వస్తే, ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. గుండె వ్యాధులను, బరువును తగ్గిస్తుంది. రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది. ఎముకలకు పటుత్వము చేకూరుస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది. లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది. అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది. మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది. కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది. తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్ 2 వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3 నుంచి 5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8 1 4 3 5 5 3 0 1 4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష

నేను కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408052, మరొక నెంబరు 232408053. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జోడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము

0: పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: ముజే ఏ జానకార్ ప్రశంసా హుయే కి ఆయుష్ మంత్రాలయ WHO కే మాధ్యమ సే ఉన్కే సాత్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణీ కి వ్యాపక వైశ్విక స్వీకృతి కో బోల్ మిలేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा.
0: देशीय सेमीकंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और 2nd लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యాసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్ధం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యాసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి

0: సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రీ నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస కొరత, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ఈ రామకృష్ణ గారి ప్రసంగం.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ రామకృష్ణ. నేను సహాయక ఆచార్యునిగా పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో పశువైద్య కళాశాల రాజేంద్రనగర్లో పశుగ్రాస విభాగంలో నేను సహాయక ఆచార్యునిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో మన భారతదేశంలో కానీ తెలంగాణ కానీ పశుగ్రాస కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీనికి గల ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే భారతదేశం పశుగ్రాసం ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పశు సంపదలో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా పరిగణించబడుతుంది. మరి ఇంత ఎక్కువగా ఉన్న పశు సంపద, అంటే దాదాపు 500 మిలియన్ల పైచీలకు పశు జనాభా కలిగి ఉంది, మరి ఇంత జనాభాకు మన యొక్క పశుగ్రాసం యొక్క ఉత్పత్తి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నవి. ముఖ్యంగా మన భారతదేశంలో 70-80% రైతులు పల్లెల్లో జీవిస్తున్నారు. దీంట్లో ఎక్కువ మంది, అంటే దాదాపు 60-70% మంది సన్న చిన్నకారు మరియు భూమి లేని నిరుపేదలే ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో వారు తమ యొక్క అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆహార పంటలు కానీ తర్వాత వాణిజ్య పంటల సాగు వైపు ఎక్కువగా మళ్ళుచున్నారు. సో ఇదొక ప్రధాన కారణంగా ఉండి మన యొక్క పశుగ్రాసపు యొక్క ఉత్పత్తి, తర్వాత ఆ పశుగ్రాసల సాగు కొరకై మనము, అంటే రైతులు అనేది భూమిని కేటాయించలేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది ఈ రోజుల్లో. సో దీన్ని, అంటే ఈ ప్రధాన సమస్యను అధిగమించడానికి మనకు రకరకాల పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఒక మంచి పశుగ్రాసం లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ పశుగ్రాసము తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇవ్వాలి, చీడపీడలకు దూరంగా ఉండాలి, మరియు త్వరగా ఉత్పత్తిలోకి, అంటే త్వరగా కోతకు వచ్చే విధంగా ఉండాలి. అటువంటి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే గడ్డి జాతి పశుగ్రాసాలు అనేవి పేరెన్నికగన్నవి. ఈ ప్రస్తుత తరుణంలో ఈ యొక్క గడ్డి జాతి పశుగ్రాసాలు అధిక సమయం అధిక కోతలను ఇస్తూ తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అయినటువంటి నేపియర్ సజ్జ హైబ్రిడ్, లేదా దీన్నే సంకర హైబ్రిడ్ సజ్జ రకం అని కూడా అంటారు. ఈ రకాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క నేపియర్ హైబ్రిడ్ సజ్జ రకంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత తరుణంలో అత్యధికంగా సాగవుతున్న ABBN1 అనే ఒక రకము, తర్వాత CO4, CO3, తర్వాత CO1, CO6, మరియు ఈ మధ్య కాలంలో మన పాడి పశువుల పెంపకందారులు ఎక్కువగా చేపడుతున్న సూపర్ నేపియర్, 4G బుల్లెట్ నేపియర్, తర్వాత వివిధ రకాలైనటువంటి నేపియర్ జాతులు అనేవి రైతుల్లో ఎక్కువగా ప్రాచుర్యం కలిగి ఉన్నవి. మరి ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనే బహువార్షిక పశుగ్రాస పంట అధిక కాండం మరియు వేరు మొక్కల ద్వారా పెంచబడుతుంది. అధిక మొత్తంలో సంవత్సరం పొడవునా పచ్చగడ్డిని అందిస్తాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా పశుగ్రాసాలతో పోల్చుకున్నప్పుడు ఇది రోగాలు, తర్వాత చీడపీడల బాధ లేకుండా తొందరగా ఎత్తుగా పెరగడం వల్ల కలుపు మొక్కలను కూడా ఇది దాదాపుగా పెరగనివ్వదు. పెరగనివ్వకపోవడం వల్ల మనకు అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేర్లు అనేవి మట్టిని గట్టిగా పట్టుకుని ఉండడం వల్ల కూడా నేల క్రమక్షయాన్ని కూడా ఇది అరికట్టుతుంది. కాబట్టి ఇటువంటి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు ఉండడం వల్ల ఈ యొక్క నేపియర్ హైబ్రిడ్ సజ్జను చాలా మంది రైతులు, డైరీ ఫార్మర్స్ గానీ, తర్వాత జీవాల పెంపకందారులు కానీ అధిక సంఖ్యలో సాగు చేయడం మనము చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సజ్జ నేపియర్ను ఏనుగు గడ్డి, లేదా నేపియర్ గడ్డి, లేదా ఎలిఫెంట్ గ్రాస్ అని కూడా అంటారు. ఈ యొక్క గడ్డి అనేది మొట్టమొదటిగా దీని యొక్క ఉత్పత్తి చూసుకున్నట్లయితే ఈ యొక్క నేపియర్ గడ్డిని సజ్జ గడ్డితో సంకరపరిచినప్పుడు ఈ యొక్క నేపియర్ సజ్జ అనే రకము ఉత్పత్తి అయినది. దీనిలో సజ్జలో ఉన్న ఎక్కువ ఆకులు, అధిక భాగం మాంసకృతులు, తీపిదనము మరియు నేపియర్ గడ్డిలో ఉన్న అధిక దిగుబడినిచ్చే ఆరోగ్యకరమైన పెరుగుదల గుణాలు ఉండడం వల్ల ఇది సైలేజ్ తయారు చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

అదేవిధంగా చూసుకున్నట్లయితే ముడి మాంసకృతులు దాదాపు 7 నుంచి 10% కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పశుగ్రాసంలో అధిక దిగుబడినిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి ఈ యొక్క హైబ్రిడ్ సజ్జ నేపియర్ అనేది అతి చల్లని శీతాకాలం మినహాయించి సంవత్సరం పొడవునా ఎక్కువ విలువైన మెత్తని పశువులకు అనుకూలమైన గడ్డిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు దీన్ని బాగా సాగు చేస్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే దీని గురించి ఇది సంవత్సరం పొడుగుతున్నా కూడా దీన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా వర్షపాతం అనేది 800 నుంచి 900 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతము, తర్వాత మధ్యస్థ నీళ్ళల్లో కూడా దీన్ని సాగుకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నీరు నిలిచే ప్రాంతాలు మాత్రం ఈ యొక్క సాగుకు అనుకూలం కాదని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉన్నట్లయితే, అంటే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీని యొక్క దిగుబడి అనేది అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే అతి శీతల ప్రాంతాలు ఉన్నవాళ్ళు దీని యొక్క సాగును మనము చేయకపోవడమే

మరీ తక్కువగా ఉన్నట్లయితే, అంటే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీని యొక్క దిగుబడి అనేది అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే అతి శీతల ప్రాంతాలు ఉన్నవాళ్ళు, దీని యొక్క సాగును మనము చేయకపోవడమే మంచిది. సో ఇన్ని మంచి లక్షణాలు ఉన్న సజ్జ, సంకర హైబ్రిడ్ సజ్జ యొక్క యాజమాన్య పద్ధతులను మనం సవివరంగా తెలుసుకున్నట్లయితే, ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన అఖిల భారత సమన్వయ పరశుగ్రాస పరిశోధన స్థానం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు 1980 ప్రాంతంలో APBN-1 అనే ఒక రకాన్ని తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ నేపియర్ సంకర సజ్జ రకం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎక్కువ దిగుబడినిస్తూ శీతాకాల సుప్తావస్థను కలిగి ఉండి కొద్దిగా దిగుబడులు తక్కువ ఉండడం వల్ల దాని నుంచి ప్రేరణ పొంది మరి Co1, Co2, Co3, Co4, Co5, Co6 అనే హైబ్రిడ్ సజ్జ సంకర రకాలను కూడా మన కోయంబత్తూరు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క చెప్పిన రకాలన్నీ మన దక్షిణ భారతదేశానికి చాలా అనుకూలంగా ఉండి రైతులు చాలా విస్తృతంగా దీన్ని సాగు చేస్తుంది. అయితే APBN అనే రకము చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవుతో 5 నుంచి 6 సెంటీమీటర్ల దుబ్బు వెడల్పుతో ఉండి ఒక్క పిలకకు దాదాపు 15 నుంచి 18 ఆకులు ఉంటాయి. ఆకులు మెత్తగా నువ్వు లేకుండా ఉంటాయి. మరి మొక్కలు గాలికి పడిపోకుండా ఉండే గుణంతో పాటు అధిక పచ్చిమేత దిగుబడిని ఇస్తాయి. ఈ పచ్చిమేత దిగుబడి సంవత్సరానికి చూసుకున్నట్లయితే 90 నుంచి 100 టన్నులు అనేవి ఉంటుంది. అయితే ఈ యొక్క 100 టన్నులు అనేవి దాదాపు 5 నుంచి 6 కోతల్లో మనకు ఇస్తుంది. అంటే మనకు ప్రతి 45 రోజుల నుంచి 50 రోజులకు ఒక కోత ఇస్తూ మొదటి కోత మాత్రం 70 నుంచి 75 రోజులకు వస్తుందని మనం ఈ క్రమంలో చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నేలలు చూసుకున్నట్లయితే సారవంతమైన మురుగునీటి పారుదల ఉన్న నేలలు అన్నీ కూడా మనకు ఈ యొక్క APBN-1 లేదా హైబ్రిడ్ సజ్జ రకము సాగు చేయడానికి అనుకూలమైనవి. తర్వాత ఒండ్రు నేలలు, ఇసుక నేలలు, చౌడు నేలలకు కూడా మనకు కొంతవరకు చౌడును తట్టుకొని పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్లయితే ఈ మురుగుపారుదల లేని నీటిలో నిల్వ ఉండే రకాలైతే మనకు సాగుకు పనికిరావు. సో సాగు విధానం చూసుకున్నట్లయితే భూమిని తొలకరి వర్షాలు పడ్డప్పుడు 2 నుంచి 3 సార్లు దుక్కి దున్నుకోవాలి. సో గడ్డి లేకుండా దున్నుకొని మనకు దాదాపు 50 నుంచి 60 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకొని ఈ యొక్క చివికిన పశువుల పేడ 2 నుంచి 3 టన్నులు మన పొలానికి కలే దున్నుకోవాలి. అయితే విత్తడం చూసుకున్నట్లయితే సంవత్సరం పొడుగుత కూడా దీన్ని విత్తుకోవచ్చు. అయితే మనకు నీటి వసతి ఉండాలి, అది ప్రధానమైన ఒక కారకం. సో నీటి పారుదల గల భూముల్లో సంవత్సరంలో ఎప్పుడైనా దీన్ని నాటవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి జూన్ మాసములు చాలా అనుకూలమైనవి. సో వర్షాకాలం మొదలు కాగానే నాటినట్లయితే పిలకల శాతం గాని, తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ అంటే నాటుకునే శాతం గాని అధికంగా ఉంటుంది. ఒక కనుపు నుంచి 2 కనుపులున్న కాండపు పిలకలు ఏవైతే ఉన్నాయో, అంటే వాటిని తల్లి మొక్క నుంచి తీసుకుని వాటిని దాదాపు 60 సెంటీమీటర్ల మొక్కకు మొక్క మధ్య దూరం, తర్వాత 60 సెంటీమీటర్లు బోధకు బోధకు మధ్య దూరం, అనగా వరుసల మధ్య దూరం 60, మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకుని మనము ఏటవాలుగా విత్తుకోవాలి. అంటే దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ లో ఒక కనుపు భూమి లోపల ఉండే విధంగా, ఒక కనుపు ఆకాశం వైపు చూసే విధంగా విత్తుకున్నట్లయితే ఒక మొలక శాతం అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా విత్తడం వల్ల ఒక కనుపు నుంచి వేర్లు, ఒక కనుపు నుంచి మరి ఆకులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా విత్తుకున్నట్లయితే 100% మొక్కలు పిలకల నుంచి మొక్కలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎకరానికి దాదాపు 11 నుంచి 12 వేల వేరు లేదా కాండం మొక్కలు అవసరమవుతాయి. మరి ఎరువుల సంగతి చూసుకున్నట్లయితే ఎకరానికి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును భూమి తయారు చేసే ముందు వేసి దున్నుకోవాలి. చివరి దిక్కులో ఎకరానికి 20 కిలోల భాస్వరము మరియు 12 కిలోల పొటాష్ ఎరువులను వేసి దున్ని బోదలు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు బోదెల మధ్య దూరం 60 సెంటీమీటర్ లేదా బోదెల మధ్య దూరం 100 సెంటీమీటర్లు, అంటే ఏదైనా అంతర పంట వేసుకోవాలనుకుంటే, అంటే దాదాపు బొబ్బర్లు కానీ, అలచందలు కానీ, తర్వాత హెడ్జ్ లూసన్ గాని, ల్యూసన్ వంటి వాటిని అంతర పంటలుగా కూడా వేసుకోవచ్చు. అటువంటి క్రమంలో మనము 100 సెంటీమీటర్లు బోదకు బోదకు మధ్య దూరం పెట్టుకున్నట్లయితే ఈ అంతర పంటలు వేసే అవకాశం ఉంటుంది. అయితే విత్తిన 4 రోజుల వరకు మనము కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజులు అనేవి చాలా క్రిటికల్ పీరియడ్ అన్నట్టు, అంటే క్రిటికల్ వీడ్ కాంపిటీషన్ పీరియడ్. ఈ పీరియడ్ లో, అంటే ఈ 4 రోజుల్లో మనం కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మనకు వచ్చే పిలకలు చాలా అద్భుతంగా వచ్చి పంట కూడా ఏపుగా పెరిగే అవకాశం ఉంది. అయితే విత్తిన నాటిన 30 రోజులకు ఒకసారి కలుపు తీసుకోవాలి. అది కూలీలను పెట్టి తీసుకున్నట్లయితే, లేదంటే బోధ నాగళ్లతోని కానీ, తర్వాత

ఇంటర్ కల్టివేటర్స్ అని కానీ ఈ కలుపు తీసుకున్నట్లయితే వచ్చే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మనము ఒక నీటి తడి ఇవ్వచ్చు. అదే వేసవి కాలంలో అయితే వారం నుంచి 10 రోజులకు ఒక నీటి తడి ఇవ్వాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. మరి మొదటి కోత చూసుకున్నట్లయితే దాదాపు 80 నుంచి 90 రోజులకు ఒక కోత మనం తీసుకోవచ్చు. ఈ సమయంలో 100 నుంచి 150 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది మొక్క. తర్వాత వచ్చే తదుపరి కోతలు ఏవైతే ఉన్నాయో 45 నుంచి 50 రోజులకు తీసుకోవచ్చు. మరి పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే భూసారము బాగుండి, నీటి వసతి బాగుండి, అన్ని యాజమాన్య పద్ధతులను సరైన విధంగా మనము అవలంబించినప్పుడు మనకు దాదాపు ఎకరానికి సుమారు 80 నుంచి 100 టన్ల పచ్చిమేత 6 నుంచి 8 కోతల్లో ఒక సంవత్సరంలో పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి కోత అనంతరం మనం అంతరకృషి చేయాలి. అంతరకృషి చేసిన తర్వాత దాదాపు ఎకరానికి 12 నుంచి 15 కిలోల నత్రజని వేసుకోవాలి. అది ఏ విధంగా వేయాలి అంటే దుబ్బుకు అతి దగ్గరగా మనము ఈ యొక్క నత్రజని వేసినట్లయితే, నత్రజని ముఖ్యంగా యూరియా రూపంలో వేసినట్లయితే అధిక పిలుకలు కూడా వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. తర్వాత నత్రజని వేసిన తర్వాత మనము విధిగా నీరు పెట్టుకోవాలి. నీరు పెట్టుకున్న పక్షంలో మనకు ఎక్కువ పిలుకలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకవేళ నత్రజని లభించని పక్షంలో ఎకరానికి మనము 5 నుంచి 10 టన్ల పశువుల ఎరువును కూడా తోలుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం తర్వాత మనము ఒక ముఖ్యమైన పనిని అవలంబించాలి ఈ యొక్క పంటలో. అది ఏంటంటే వాటరింగ్ టెక్నిక్ లేదా ఆ యొక్క దుబ్బు నుంచి సగం వరకు పిలకలనేవి తీసివేయాలి. ఈ విధంగా తీసుకువేయడం వల్ల మనకు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు ఇదే పంట మనకు పొలంలో ఉండి కంటిన్యూస్గా మనకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రతి సంవత్సరానికి ఒకసారి మనము ఈ యొక్క దుబ్బు నుంచి సగం దుబ్బును తీసివేయాలి. తీసివేసి మళ్ళీ నీరు గట్టి నత్రజని ఇవ్వడం వల్ల పక్క పిలకలు ఎక్కువగా పెరిగి మనకు దిగుబడి అధికంగా ఇస్తాయి. అయితే మరి దీన్ని ఏ విధంగా మేపాలి అంటే ఈ యొక్క హైబ్రిడ్ నేపేర్ సజ్జలో ఎక్కువ మోతాదులో ఒకటే పశువుకు సంవత్సరం పొడుగుతున్న ఒకే హైబ్రిడ్ నేపేర్ సజ్జ అనే రకాన్ని మేపినట్లయితే దాంట్లో కొద్ది ఆక్సాలిక్ కంటెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఆక్సాలిక్ ఆమ్లము అంటారు. ఇది కాల్షియంతోని చర్య జరిపి ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీని మనం పశువుల్లో చూడవచ్చు. దీన్ని నివారించడానికి ఈ యొక్క గడ్డితో పాటు మిగతా గడ్డి రకాలైనటువంటి ఏకవర్ష గడ్డిలో అయినటువంటి మన మొక్కజొన్న కానీ జొన్న కానీ తర్వాత ఎండుగడ్డిని కానీ విధిగా దీన్ని కలిపి మేపడం వల్ల ఈ యొక్క ఆక్సాలిక్ ఆమ్లాల యొక్క ప్రమాదాన్ని మనము నివారించవచ్చు. సో ఈ విధంగా మనము సరైన యాజమాన్య పద్ధతులు చేసుకుని ఈ యొక్క హైబ్రిడ్ నేపేర్ సజ్జ గడ్డిని పెంచుకున్నట్లయితే మనకున్న పశువులకు సంవత్సరం పొడుగుతున మనకు ఈ యొక్క పచ్చిగడ్డిని అందించిన వారం అవుతాము. అదేవిధంగా ఈ యొక్క హైబ్రిడ్ సజ్జ అనేది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది కాబట్టి దీని ద్వారా సైలేజ్ని తయారు చేసుకుని కూడా మనకు పచ్చిగడ్డి దొరకని సమయంలో కూడా ఈ యొక్క సైలేజ్ని వాటికి పశువులకు మేపుకున్నట్లయితే పాల దిగుబడి కానీ మాంసం ఉత్పత్తి అంటే జీవాల నుంచి తగ్గకుండా మనం చూసుకున్నట్లు మరి ఎన్నో పరిశోధనలు నిరూపితం అయినాయి. ఇప్పుడు ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది దాదాపు మన బొటనవేలు కంటే లావుగా పెరుగుతుంది. దీన్ని డైరెక్ట్ అంటే కోసిన వెంటనే పశువులకు చాపింగ్ చేయకుండా అంటే ముక్కలుగా కత్తిరించకుండా వేయడం వల్ల అది ఎక్కువగా ఆకులను తినేసి కాండం వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విధిగా ఈ యొక్క హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనే రకాన్ని పెంచుకునే రైతులు ఖచ్చితంగా మనం చాఫ్ కటర్ను పెట్టుకుని గడ్డిని చిన్న చిన్నగా ముక్కలుగా కత్తిరించి అంటే దాదాపు 1 నుంచి 2 అంగుళాల పొడవులో ఉన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వల్ల ఈ యొక్క పశుగ్రాసం పూర్తిగా సద్వినియోగపరుచుంది. అదేవిధంగా ఈ యొక్క పశువుకు అరుగుదల కూడా పూర్తిగా జరిగి ఈ పశుగ్రాసంలో ఉన్న ప్రోటీన్లు కానీ విటమిన్లు కానీ తర్వాత పోషకాలన్నీ పశువుకు అందించబడి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కోసేటప్పుడు చూసుకున్నట్లయితే ఒక 4 నుంచి 5 ఇంచులు భూమి నుంచి పైకి ఎత్తుగా ఏటవాళ్ళకు కోసుకున్నట్లయితే మిగతా దీని తర్వాత వచ్చే పిలకలు కూడా ఏపుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే పశు పోషకులు వారికి సంవత్సరం పొడుగుతా పచ్చిగడ్డి అందుబాటులో ఉండి మరి యొక్క వారి యొక్క పాల ఉత్పత్తులు కానీ తర్వాత జీవాలు అయితే మాంసం ఉత్పత్తులు కానీ పెరిగి వారి యొక్క ఆర్థిక వెన్నుదన్నుగా నిలబడుతుంది అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే.

ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుగ్రాస కొరత ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు, మేలైన పద్ధతులు ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబరు 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.

0: ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన విబీజీ రామ్జీ విధి విధానాలు, ఈ అంశం గురించి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ ఏడీపీ పి వెంకటచలపతి గారితో పరిచయం. పరిచయకర్త ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకటచలపతి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 ఆగస్టు 25 భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025 విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది.

0: మరి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి విబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశమేమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
1: నమస్కారం సార్, ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారములు.
0: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
1: భారత ప్రభుత్వం December 21, 2025 2025 దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చింది.
0: సింపుల్ గా
1: విబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
0: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
1: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 సంవత్సరం నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున June 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై 2026 ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన
0: అమలు చేయబడ్డది
1: మన స్టేట్ లో.
0: ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి
1: మార్పులు చెందాయి.
0: సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
1: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబీజీ రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు,
0: 100 రోజులు ఉండేది.
1: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి, ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు
0: పెంచడం జరిగింది.
1: సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది.
0: అంటే
1: తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే, పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
0: ఇవన్నీ మార్పులు చేశారు.
1: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
0: ఇవన్నీ మార్పులు చేయాలి.
1: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
0: ఫండ్స్ అలోకేషన్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యాయి.
1: ఫండ్స్ అలోకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
0: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు.

0: మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే
1: ప్రకటించారు.
0: ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
1: సో వాళ్ళకి రైతులకు ఉపయోగ చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్ లో 2.5 ఎకరా వరకు మాక్సిమం 25 సెంటర్ నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు అంటే మామిడి, చీని, జామ, ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
0: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
1: రైతులు వచ్చి అక్కడ గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసే దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
0: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు.
1: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
0: 3 ఇయర్స్.
1: 3 ఇయర్స్.
0: సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
1: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
0: మునగ పంటకు కూడా తక్కువ
1: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్ గా ఉండే పంటలకంతా కూడా
0: 3 సంవత్సరాలు
1: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
0: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
1: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది.
0: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
1: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
0: అంటే రామ్జీ చట్టం ద్వారా వచ్చింది.
1: ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
0: అంటే 2.5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి
1: ఇప్పుడు.
0: ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు,
1: కుటుంబానికి 2.5 ఎకరాలు ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద వస్తే.
0: ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
1: ఒకరు కానీ ఇద్దరు కానీ, ఒక జాబ్ కార్డ్ హోల్డర్ కి మనం 2.5 ఎకరాల వరకు ఇస్తాం.
0: సరేనండి. ఇప్పుడు మరి రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
1: ఇంతేకాకుండా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదైనా చెట్లు పెట్టుకుంటాం కానీ టెంకాయ చెట్లు పెడతారు గట్లల్లో అట్లా మామూలుగా, అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఏ ఆ విధంగా మనకు రైతు ఫారం ప్లాంట్ వాటర్ తగ్గినాయి ఒక ఫారం ప్లాంట్ చేయడం కానీ, ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
0: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
1: ఉంటుంది.
0: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
1: రైతు సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
0: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
1: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు 5 రకాల మార్పులు. మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ, దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అనే ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా పొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
0: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
1: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
0: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారో, గ్రామీణులకు ఏం చేస్తున్నారో, అలాగే

0: రైతులకు కూడా ఏం చేస్తున్నారు? నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
1: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నారో కదా, ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
0: ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు.
1: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదే విధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాల అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్ మెయిన్ విద్యా కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి SHG మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
0: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే VBG రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, VBG రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో VBG రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం లేఖ పంపింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బీఎల్ఓలు ఇంటి

ప్రాజెక్టు సర్వేను ఆగస్టు 3 వరకు నిర్వహిస్తారు. ఆగస్టు 10 ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ఫారాన్ని నింపి కరీంనగర్ చైతన్యపురిలోని సాధనా స్కూల్లో బీఎల్ఓకు సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈరోజుతో గడువు ముగిసినప్పటికీ హెల్త్ కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. తెలంగాణ నుండి యూకేకు వెళ్లే తొలి ఎగుమతి సరుకుల రవాణాను హైదరాబాద్, నిజామాబాద్లలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్ క్యాపిటల్గా మార్చడానికి నమ్మకము, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన నైపుణ్య పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఎవడిగోల వాడిది చిత్రం నుండి కార్తీక్ సాధన సర్గం పాడిన పాట, రచన బండారు దానయ్య కవి.

ఇప్పుడు వినండి 7/G బృందావన కాలనీ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట. రచన ఏఎం రత్నం, శివగణేష్. సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు జగన్నాథ రథయాత్ర గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఇప్పుడు వినండి, భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్ జానకీ బృందం పాడిన పాట. రచన వేటూరి, సంగీతం మాధవపెద్ది సురేష్.

ఇప్పుడు వినండి పసివాటి ప్రాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్నీ తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं जागृति शर्मा. सरकार ने देश में विनिर्माण पारिस्थितिकी को मजबूत करने के लिए 1,27,000 करोड़ रुपए से अधिक के बजट के साथ सेमीकंडक्टर मिशन के दूसरे चरण को मंजूरी दी. घरेलू उत्पादन बढ़ाने के लिए मोबाइल फोन विनिर्माण योजना को भी मंजूरी. केंद्र ने सड़क संपर्क बढ़ाने के लिए उत्तर प्रदेश के वाराणसी में 2 एलिवेटेड कॉरिडोर परियोजनाओं को स्वीकृति दी. भारत ब्रिटेन व्यापक आर्थिक और व्यापार समझौता तथा सामाजिक सुरक्षा समझौता पूरी तरह से लागू. पहले ही दिन ब्रिटेन को 14 करोड़ डॉलर का भारतीय सामान निर्यात किया गया. ईरान पर अमरीकी हमलों और नौसैनिक नाकाबंदी लागू करने से पश्चिम एशिया में तनाव बढ़ा. एशियाई अंडर 19 और अंडर 23 चैंपियनशिप में भारतीय महिला मुक्केबाजों ने 3 स्वर्ण और 10 रजत पदक जीते और फीफा विश्व कप के दूसरे सेमीफाइनल में आज रात अमेरिका के एटलांटा में अर्जेंटीना का सामना इंग्लैंड से. अब समाचार विस्तार से. केंद्रीय मंत्रिमंडल ने आज देश के सेमीकंडक्टर डिजाइन और विनिर्माण पारिस्थितिकी को मजबूत करने के लिए 1,27,500 करोड़ रुपए के बजट के साथ सेमीकंडक्टर मिशन के दूसरे चरण को मंजूरी दी. नई दिल्ली में आज मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने मीडिया को बताया कि सेमीकॉन मिशन के दूसरे चरण के तहत 4,00,000 करोड़ रुपए के निवेश की उम्मीद है.
5: सेमीकॉन 2.0, 1,27,500 करोड़ रुपए का सेमीकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. सेमीकॉन 2.0 में

ఇంతవరకు రాగం తానుం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిలచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు ముందుగా వినండి. 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి బాలమిత్రుల కథ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

ఇప్పుడు వినండి రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 3rd of August. Union Health Secretary Punya Salila Srivastava today launched the Intermediate Field Epidemiology Training Program, IFETP, in New Delhi. It is an initiative through National Center for Disease Control to build a highly skilled field epidemiology workforce by training 250 state and district surveillance officers through 14 premier medical and public health institutions. In a social media post, the health ministry informed that the program will enhance capacities in disease surveillance, outbreak investigation, public health data analysis, and surveillance system evaluation, further strengthening India's public health emergency preparedness and response. 3 Indian women boxers won gold medals, while 10 others claimed silver medals at the Asian Under-19 and Under-23 championships in Jakarta today. In the Under-19 category, Chandrika Pujari won the gold medal in the 51kg weight class, while Prachi claimed gold in the 57kg category. Gunjan in 45-48kg, Joyshi in 54kg, Chahat in 60kg, Anshika in 75kg, Megha Shyokand in 80kg and Prachi Tokas in plus 81kg added silver medals to India's tally. In the Under-23 division, Nisha won the gold medal in the 54kg weight class, Neetika Chand in 60kg, Kajal in 65, Muskan in 75 and Priyanka in plus 80kg won silver medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 వేదపఠనం నిర్వహణ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో జగన్నాథాష్టకం. 6:35 పొలం పన్నులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వేరుశనగ విత్తనాలు నిల్వ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 7:00 జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి నరసింగరావు. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో స్వయం కృతం కథానిక చెరువేల భార్గవ శర్మ గారు వివరిస్తారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన మోకాళ్ల నొప్పులు ఈ అంశం గురించి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారిచే వయలిన్ వాద్యం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సుమేధ జనని గారిచే వీణా వాద్యం. మృదంగ సహకారం పి రామచంద్ర శర్మ. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో వాణిరావు గారిచే గజల్స్. హార్మోనియం సహకారం యాకోబాలి. ఫ్లూట్ సహకారం జి యుగంధర్. తబలా సహకారం హరినాథరావు. 12:10 యువవాణి ఆంగ్లంలో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన వద్దిరాజు సోదరులు వద్దిరాజు సీతారామచంద్రరావు వద్దిరాజు రాఘవ రంగారావు గారు. సౌదామిని పరిచయం పుస్తక సమీక్ష. సమీక్షకులు శ్రీమతి రంగరాజు పద్మజ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం 3వ భాగం శ్రీ కచ్చు అంజయ్యవారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందుల పిచికారి వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంట సాగుకు అనువైన రకాలు మేలైన సాగు పద్ధతులు. ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ఈశ్వర్రెడ్డి గారిచే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:15 జగన్నాథ రథయాత్ర గురించి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు.